ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 1వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 29 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు శుభోదయం, నమస్కారం.

0: 65 male and 227 women athletes, with athletics accounting for the largest share of 73 participants. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు విన్నాం తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తి గీతాలు

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గేయం.

ఇంతవరకు మీరు దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 6:45. మరికొద్ది క్షణాల్లో విందాం ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్దిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నిక ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గం

0: వర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎల్లవేళ్లా కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ది చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుకున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుకున్న జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీ, మాసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. EM.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయ తెరంగిణి కార్యక్రమంలో శ్రీ సి జైపాల్ రెడ్డి గారి సమయోచితం కథానిక వింటారు. అనంతరం శ్రీమతి కె స్వర్ణలత గారి హృదయ స్పర్శ కథానిక వింటారు. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఉదయం 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జెడ్ఎంఎస్ స్కూల్ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఉదయం 10:12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 4:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:45 చిత్రసీమ వింటారు. రాత్రి 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00-11:00 అంటే ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు వింటారు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 7 గంటలు. ఇప్పుడు విందాం జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: నివేదికను అందిస్తారు జి రవికుమార్ యాదవ్.
1: అమరుల త్యాగాలు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడమే వారికి నిజమైన నివాళులని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, తదితరులు చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి దేశానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్న సమాజంలో కొన్ని సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు కొనసాగుతుండటం బాధాకరమని మంత్రి అన్నారు. సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభాత భేరి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా మంత్రి ప్రకటించారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఎంపీ డీకే అరుణ్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. న్యూ టౌన్ నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ర్యాలీలో ఎంపీ డీకే అరుణ్ పాల్గొన్నారు. భారతదేశ ఐక్యత సమగ్రత ప్రపంచానికి చాటేలా ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగిరేయాలని డీకే అరుణ్ కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకం అమలు సమర్థవంతంగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సిబ్బందితో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు సర్వై పాపన్నగౌడ్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్వై పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలో పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన సర్వై పాపన్నగౌడ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అన్నగారిన వర్గాలకు సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో ఆయన సాగించిన పోరాటం ఆదర్శనీయమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల యువతకు సైతం ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు రాష్ట వ్యాప్తంగా 4,000 కోట్లతో 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రి నియోజకవర్గం పల్లమడి గ్రామంలో ఆదివారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక శిక్షణా కేంద్రాలు అందుబాటులోకి వస్తే స్థానికంగానే యువతకు నైపుణ్యాభివృద్దితో పాటుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో పాటు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుంటే జర్మనీ, జపాన్, యూరప్ తదితర దేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. సామాన్యులు, బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ కొనియాడారు. సర్దార్ సర్వై పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్నగౌడ్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని, అన్నగారిన వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బలమైన పోరాట శక్తిగా మలిచిన పాపన్నగౌడ్ నాయకత్వం ప్రత్యేకమైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బీసీలు, పేదలు, అనగారిన వర్గాల అభ్యున్నతికి అనేక చర్యలు చేపడుతుందని డీకే అరుణ్ తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, క్రమశిక్షణ, నైతిక విలువలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే విద్యార్థులు సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట స్థాయి విద్యార్థుల క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే సరైన మార్గంలో నడిపించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరు కావడం అభినందనీయమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభ కొదవలేదని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే వజ్రాల్లా మెరిసి సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులు ఎదుగుతారని తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామ పంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డ్స్ పరిశీలించిన కలెక్టర్ పంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్టు గుర్తించారు. అలాగే పంచాయతీ కార్యదర్శి సమర్పించిన కొన్ని తీర్మానాలు నకిలీగా ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. రికార్డు నిర్వహణలో లోపాలు గుర్తించిన కలెక్టర్ గాజులపేట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
0: మీరింతవరకు మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి రవికుమార్ యాదవ్, జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడి కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు, వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनि, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం

సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమాపేశంలో చర్చించారు. సమాపేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి

0: మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15 దాటి 35 సెకండ్లు. ఉదయతరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో విందాం శ్రీ సి జైపాల్ రెడ్డి గారి సమయోచితం కథానిక, అనంతరం శ్రీమతి కె స్వర్ణలత గారి హృదయ స్పర్శ కథానిక వింటారు. ముందుగా విందాం శ్రీ సి జైపాల్ రెడ్డి గారి సమయోచితం కథానిక. కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇరవై ఒక్క ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులర్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
6: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
5: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
6: ఎలా తెలుసుకోవచ్చు?
5: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
6: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
5: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ సి జైపాల్ రెడ్డి గారి సమయోచితం కథానిక.
8: ఏమిట్రా సుమతిపై చేయి చేసుకున్నావట? అంత దారుణమైన పరిస్థితికి దారితీసిన గొడవలు ఏమున్నాయి మీ మధ్య? మిత్రుడు సుధాకర్ను ప్రశ్నించాడు ప్రసాద్. ఇద్దరూ హోటల్లో కూర్చొని టీ తాగుతున్నారు. సుధాకర్ ప్రసాద్ చాలా కాలంగా మిత్రులు, ఇద్దరివి పక్కపక్క ఆఫీసులే. సుధాకర్ ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకుందామనే మిత్రుడిని హోటల్కు తీసుకెళ్లాడు. సుధాకర్ ముఖం గంభీరంగా ఉంది. భార్యపై చేయి చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాడు. నీకు తెలుసు కదా, మా చెల్లెలి కూతురు పెళ్లి నిశ్చయమైంది. ఖర్చు కోసం కొంత డబ్బిద్దామని నేనంటే సుమతి ఎంతకీ ఒప్పుకోలేదు. మాటామాటా పెరిగి కోపం పట్టలేక పక్కకి తోసేశాను. నేనేం కొట్టలేదు బాధగా అన్నాడు సుధాకర్. సుమతి ఎందుకు వద్దంటోంది?

కారణాలు చాలా మట్టుకు ప్రసాద్ ఊహించగలడు, అయినా సరే తెలుసుకోవాలని అడిగాడు. ఆ ఏముంది, మనకే బోలెడు ఖర్చులున్నాయి, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మనం ఎందుకు ఇవ్వాలి అని ఏవేవో కారణాలు చెప్పి వాదించింది. కారణాలన్నీ సరైనవే, మా చెల్లెలు మాకంటే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మేము ఇచ్చింది లేదు, వాళ్ళు అడిగింది లేదు. మన వాళ్లకు మనం ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? ఎంతో కొంత ఇవ్వటానికి ప్రయత్నించకుండా నా భావనలను అడ్డంగా కొట్టిపారేస్తే నా కోపం రాదా? అయినా నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు, అపరాధ భావంతో చెప్పాడు సుధాకర్. మధ్యాహ్నం పద్మకు ఫోన్ చేసి సుమతి చాలా బాధపడిందట. పద్మ నాకు వెంటనే ఫోన్ చేసి చెబితేనే నాకు తెలిసింది. ఇంటికి వెళ్ళి సారీ చెప్పు, సలహా ఇచ్చాడు ప్రసాద్. ఆ తర్వాత ఇద్దరు ఎవరి ఆలోచనలో వారు ఇంటికి బయలుదేరారు. ప్రసాద్ ఇంటికి వచ్చి బూట్లు విప్పుకుంటూ సుధాకర్ గొడవ గురించి ఆలోచిస్తున్నాడు. దానికి కారణం అలాంటి సమస్యనే తాను కూడా ఎదుర్కోబోతున్నాడు. మధ్యతరగతి ఇళ్లలో ఇవి చాలా సహజం. తన భార్య పద్మతో కూడా ఇలాగే దెబ్బలాడాల్సి ఉంటుందా? ప్రసాద్ తమ్ముడు చంద్రశేఖర్ కూతురు కూడా సంబంధాలు చూస్తున్నారు. సంబంధం కుదిరితే ఈ ఏడాదే పెళ్లి చేసేస్తానని చంద్రశేఖర్ ఇటీవలే ఫోన్ చేసి చెప్పాడు. చంద్రశేఖర్కి పెద్దగా చదువు అబ్బకపోవడంతో సొంత ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. నిజానికి ప్రసాద్ చదువు సాగటానికి కారణం కూడా చంద్రశేఖరే. వ్యవసాయం ఆటుపోట్లకు గురై తండ్రి పాలేర్లను పెట్టుకోలేని పరిస్థితిలో చిన్న కొడుకు చంద్రశేఖర్ పాలేరుగా మారి వ్యవసాయాన్ని ఆదుకున్నాడు. అందువల్ల పట్నంలో ప్రసాద్ చదువు కొనసాగింది. ప్రసాద్ చదువు తర్వాత ఉద్యోగంలో చేరాడు. చిన్న ఉద్యోగమే కాబట్టి కష్టంగానే ఉండేది. పెళ్లి తర్వాత పద్మ కూడా టీచర్ శిక్షణ పూర్తి చేసి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది. అయినా సంసారం బుటాబుటీగానే గడిచేది. ప్రసాద్కు పద్మకు ఇద్దరికీ ఉద్యోగాలున్నా తండ్రి అన్నదమ్ములిద్దరికీ పొలం సమానంగానే పంచాడు. తమ్ముడు తనకు ఎక్కువ ఆస్తి ఇవ్వమని అడగలేదు, అన్న కూడా తమ్ముడికి కొంత పొలం ఎక్కువ ఇవ్వమని అడగలేదు. ఈ పాతికేళ్లలో ప్రసాద్కు 2 ప్రమోషన్లు వచ్చి ఆఫీసర్ అయ్యాడు. పద్మ ప్రధానోపాధ్యాయురాయలైంది. ఆర్థికంగా బాగానే ఉంది. 2 ఇళ్ళు, కారు ఉన్నాయి. 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్నారు. ప్రసాద్ తల్లిదండ్రులు గతించిన తర్వాత అన్నదమ్ముల కుటుంబాల మధ్య పెద్ద రాకపోకలు లేవు. ఏదైనా శుభకార్యాల్లో కలుసుకున్నప్పుడు మొక్కుబడిగా పలకరించుకోవటం తప్ప తమ్ముడిని ప్రసాద్ పిలిచింది లేదు. అన్నయ్య పట్నంలో ఉంటున్నాడని ఏదైనా సహాయం అడగాలని కానీ, పనిమీద వచ్చినప్పుడు అన్నయ్య ఇంట్లో బస చేయాలని కానీ తమ్ముడు ఎప్పుడూ అనుకోలేదు. వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు కూడా అన్నయ్య సహాయం కోరని ఆత్మాభిమానం చంద్రశేఖర్ది. పల్లెటూరులో కష్టాల్లో ఉన్న తమ్ముడిని ఆదుకోకపోయినా పిల్లల్ని తన వద్ద ఉంచి చదువు చెప్పించాలనే ఆలోచన ప్రసాద్కి ఎప్పుడూ రాలేదు. చంద్రశేఖర్ 2 పిల్లల్లో అమ్మాయి పెద్దది, మండల కేంద్రంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అబ్బాయి అక్కడే ఇంటర్ చదువుతున్నాడు. 2 చదువులో అంతంత మాత్రమే. ఇంత అపరిచితుల్లా ఉండే అన్నదమ్ములు కూడా ఉంటారా అని తరచుగా ఇటీవల ప్రసాద్ ఆశ్చర్యపోతున్నాడు. తమ్ముడు ఎప్పుడు కూడా ఏ సహాయం అడగలేదు. అడిగితే చేసేవాడా? నిజానికి తమ్ముడు అడగకున్నా తాను ఏదైనా చేయాల్సి ఉండింది. కనీసం వేసవి సెలవులకు కూడా పిల్లలను తమ వద్దకు పంపమని కూడా అడగలేదు. తమ్ముడు మాత్రం మొదట్లో పిల్లల్ని ఊరికి పంపించమని అడిగేవాడు. పంపకపోవడంతో ఏమనుకున్నాడో గాని ఆ తర్వాత అడగటం మానేశాడు. తాము వాళ్ళకంటే ఆర్థికంగా బాగున్నాం కాబట్టి రాకపోకలుంటే తమకు ఆర్థికంగా నష్టం అని తాను అంటి ముట్టనట్టు ఉన్నాడా అని ప్రసాద్ ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నాడు. తమ్ముడు ఎంత మంచివాడు, ఎంత ఆత్మాభిమానం! వాడికి ఉన్న ఔదార్యం తనకు ఎందుకు లేకుండా పోయింది అని లోన మదనపడిపోతున్నాడు. తమ్ముడి 2 పిల్లల భారసాలకు, తల్లిదండ్రుల పెద్ద కర్మల తర్వాత సొంత ఊరికి 1-2 సార్ల కంటే పోలేదు. అప్పుడు కూడా తమ్ముడి ఇంట్లో పట్టుమని 10 నిమిషాలు కూడా గడిపింది లేదు.

జీవితంలో పరుగు పరుగు. ఇటీవల కాస్త జీవిత పరుగు వేగం తగ్గింది. అనుభవం, వయస్సురీత్యా కొంత ఆలోచించగలుగుతున్నాడు. ఆ రోజు తమ్ముడు వ్యవసాయం చెయ్యనని పేచీ పెడితే తానేం చేసేవాడు? తన బతుకు కూడా అలాగే పేదరైతుగా గడిచిపోయేది. తమ్ముడు వ్యవసాయం చేసినందుకు ఊరిలో ఉన్న పొలం, ఇల్లు తనకే ఇవ్వమని పంచాయతీ పెడితే అందరూ తమ్ముడినే సమర్థించేవారు. ఒక విధంగా తన ఉన్నతికి తమ్ముడి సహాయమే కారణం కాదా? తన మరదలు కూడా మంచిదే, ఎప్పుడు కూడా ఏది అన్నట్లు లేదు. ఇంతకాలం ఇలాంటి విషయాలు తనెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇటీవల జీవితంలో ఏదో విలితి. కేవలం డబ్బుంటేనే సరిపోదని, ఆత్మీయుల రాకపోకలు కూడా అవసరమేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. చిన్న చిన్న సందర్భాల్లో తరచూ కలుసుకుంటున్న తోబుట్టువుల కుటుంబాలను చూసినప్పుడు కానీ, అలాంటి సందర్భాల గురించి విన్నప్పుడు కానీ తనలో ఆలోచనలు రేకెత్తుతున్నాయి. తనకు ఉన్న ఒక్కగానొక్క తమ్ముడిని ఎందుకు పట్టించుకోలేదని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఎంతసేపు భార్య వైపు వాళ్లతోనే రాకపోకలు కొనసాగించాడు. ఇప్పటికైనా తన తప్పును దిద్దుకోవాలని, అలాగే పద్మను ఒప్పించాలని కూడా దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఏమండి నిశ్శబ్దంగా కూర్చున్నారు, ఎంతసేపు అయింది వచ్చే, లైట్ అయినా వేసుకోలేదు అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన పద్మ స్విచ్ ఆన్ చేసింది. ఆ ఏం లేదు, నువ్వు రాలేదు కదా అనే ఇక్కడే కూర్చున్నాను, కొంచెం టీ చేసిస్తావా? సరే అంటూ పద్మ ఇంట్లోకి వెళ్ళింది. ఈలోగా ప్రసాద్ స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు. పద్మ కూడా ఫ్రెష్ అయ్యి రెండు కప్పుల టీ తీసుకొచ్చి భర్తకు ఓ కప్పు ఇచ్చి పక్కనే కూర్చొని టీ తాగుతూ పేపర్ తిరగవేయటంలో నిమగ్నమైంది. ఇప్పటినుంచే తన ప్రణాళికను అమలు పరచాలనుకుని మధ్యాహ్నం తమ్ముడు చంద్రశేఖర్ ఫోన్ చేశాడు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట, కుదిరితే వెంటనే చేసేస్తాడట. రెండు సంబంధాలు బాగానే ఉన్నాయట, అందులో ఏదో ఒకటి కుదరవచ్చునని చెప్పాడు. పెళ్లి కోసం కొంత భూమి అమ్ముతాడట. పద్మ పేపర్ చదవటం ఆపేసి భర్త వైపు చూసి, అప్పుడే ఏం తొందరట అని అంది. ఆ పల్లెటూర్లలో అంతేలే, అయినా పెళ్లి విషయం చెప్పినవాడు అంతటితో ఊరుకోక భూమి అమ్ముతానని ఎందుకు చెప్పాడో? భూమి అమ్మితే ఎలా బతుకుతాడట? కొడుకుని ఏం చేస్తాడట? కూలికి పంపిస్తాడా ఏం? కోపంతో కూడిన స్వరంతో అన్నాడు. నిజానికి చంద్రశేఖర్ భూమి అమ్మకం గురించి చెప్పలేదు. పద్మ ఏమీ మాట్లాడలేదు. వాలకం చూస్తే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నట్లుంది. మన దగ్గర ఉంటే మాత్రం ఎందుకు ఇవ్వాలి? ఎవరి జీవితం వారే చూసుకోవాలి. కాస్త నిష్ఠూరంగా అంటూ కావాలనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్. భర్త మాట్లాడే తీరుకు కాస్త ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆలోచనల్లో పడిపోయింది. భర్త ఎలా చదువుకుంది? అప్పటి పరిస్థితులన్నీ పద్మకు తెలుసు. పెళ్ళైన కొత్తలో భర్త అప్పుడప్పుడు చెప్పేవాడు. పాతికేళ్లలో తోటికోడలతో పెద్దగా అనుబంధమేది ఏర్పడలేదు. మరిది ఎప్పుడూ గౌరవంగా మాట్లాడేవాడే కాని వదిన అనే చొరవ ఎప్పుడూ కూడా తీసుకోలేదు. చదువుకోలేదని, ఆర్థికంగా బాగా లేమనే ఆత్మన్యూనత దీనికి కారణం కావచ్చు. పాపం పిల్లలు కూడా దూరంగానే ఉండిపోయారు. ఉద్యోగాలు, పిల్లల చదువులు, ఆస్తులు పోగేసుకోవటం, దీంతోనే జీవితం ఉరుకులు పరుగులతో గడిచిపోయింది. తామే వాళ్లను ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవాల్సింది. తన లోపం కూడా ఉందని బాధపడింది పద్మ. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. భర్త ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పాపం మరిది చంద్రశేఖర్ ఈ పరిస్థితుల్లో కూడా అన్నను ఏ సాయం అడగట్లేదు. జీవనాధారమైన భూమిని అమ్మటానికి సిద్ధపడ్డాడు. పద్మ ఆలోచనలకు స్పష్టత రాలేదు. భర్త మాటలను సమర్థిస్తోందా, వ్యతిరేకిస్తోందా అర్థం కావటం లేదు. ఆలోచనలను కట్టిపెట్టి వంటింట్లోకి వెళ్ళింది. మరునాడు ప్రసాద్ ఆఫీసుకు వెళ్తానని చెప్పి ఆఫీసు వెళ్లకుండా తమ్ముడి వద్దకు బయలుదేరాడు. ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా మనసు విప్పి తమ్ముడితో మాట్లాడాలని అనుకున్నాడు ప్రసాద్. మధ్యాహ్నం ఇంటి ముందు కారాగిన చప్పుడవటంతో బయటికి వచ్చింది ప్రసాద్ మరదలు రాజ్యలక్ష్మి.

ఆ వెనకే తమ్ముడు చంద్రశేఖర్ వచ్చాడు. చాలా సంవత్సరాలకు వచ్చిన ప్రసాద్ను చూసి ఇద్దరూ సంభ్రమాచార్యాలకు లోనయ్యారు. తర్వాత తేరుకొని ఇంట్లోకి ఆహ్వానించారు. చాలా సంవత్సరాల తర్వాత తమ్ముడి ఇంట్లో భోజనం చేశాడు ప్రసాద్. క్షేమ సమాచారాలు మాట్లాడుకున్న తర్వాత సూటిగా విషయంలోకి వచ్చాడు ప్రసాద్. ఊళ్ళో ఉన్న తన వాటా భూమి తనకు అక్కరలేదని, అది అమ్మి అమ్మాయి పెళ్లి చేయమని చెప్పాడు. ప్రసాద్ అలా అనేసరికి తమ్ముడు మరదలు చాలా సంతోషించారు. అయితే మీ వదినను మాత్రం ఈ విషయంలో బాధ పెట్టాను. తను సంతోషంగా నా ప్రతిపాదనను అంగీకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకు మీరు కూడా సహకరించాలి. మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను ఇవ్వమంటే తను వ్యతిరేకించే అవకాశం ఉంది. అందువల్ల నేనే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాను. అప్పుడు తను మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అని అన్నాడు ప్రసాద్. మమ్మల్ని ఏం చేయమంటావు? కొంచెం ఇబ్బందిగా అడిగాడు చంద్రశేఖర్. మీరిద్దరూ ఒకరోజు మా ఇంటికి రండి. మీ సాధక బాధకాలను, పెళ్లికి ఎదురయ్యే ఇబ్బందులను మీ వదినకు తెలిసేట్లుగా చేయాలి. అట్లాగని సూటిగా చెప్పొద్దు. మిమ్మల్ని రమ్మని పిలిచినట్లు నేనే చెబుతాను. నేను ఇక్కడికి వచ్చినట్లు మాత్రం మీరు ఇప్పుడే చెప్పొద్దు అని అన్నాడు ప్రసాద్. అలాగే అని అన్నారు ఇద్దరు, చంద్రశేఖర్, రాజ్యలక్ష్మి. మీ వదిన వద్దని అనకపోవచ్చు. అయినా ఒకసారి అయిష్టత వ్యక్తం చేసిన తర్వాత తన మనస్సును నొప్పించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. నేను వెళ్ళొస్తా. వీలు చూసుకొని 2 రోజులు ఉండేట్లుగా రండి అంటూ బయలుదేరాడు ప్రసాద్. ఓ వారం తర్వాత చంద్రశేఖర్ భార్య పిల్లలతో ప్రసాద్ ఇంటికి వచ్చాడు. ప్రసాద్ పిల్లలు కూడా చంద్రశేఖర్ పిల్లలతో చక్కగా కలిసిపోయారు. 2 రోజుల కోసం వచ్చిన చంద్రశేఖర్ కుటుంబం 1 వారం రోజులు ఉన్నారు. ఈ 1 వారం రోజులు ఇల్లంతా సందడిగా ఉంది. ఎంత డబ్బున్నా ఆత్మీయుల రాకపోక లేకపోతే సంతోషం ఎక్కడుంటుంది? ఇంతకాలం ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదని పద్మ పదే పదే అనుకుంది. ప్రసాద్ పిల్లలిద్దరూ, చెల్లాయి, తమ్ముడు ఇంతకాలం తమ వద్దకు ఎందుకు రాలేదని ఒకింత బాధపడ్డారు. చంద్రశేఖర్ కుటుంబం రావటానికి ముందే ప్రసాద్ భార్య పద్మతో ఊర్లో ఉన్న పొలం ప్రస్తావన తెచ్చాడు. పేరుకు ఊళ్ళో పొలం ఉన్నదన్న మాటే కాని దానిపై వచ్చే కౌలు అంతంత మాత్రమే. పొలం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రేపు తమ్ముడు వచ్చి సహాయం చేయమంటే ఏం చేద్దాం? బాగా ఆలోచించు. నువ్వు ఎలా చెబితే అలా చేద్దాం. పొలం ఇచ్చేద్దామా, లేక ఎంతో కొంత డబ్బు ఇద్దామా ఆలోచించు. ఏమీ ఇవ్వకపోయినా నష్టమేమీ లేదు. అందుకోసమే ఇన్నేళ్ల తర్వాత మన ఇంటికి వస్తున్నారు. ఇంతకుముందు లేని ప్రేమలు ఇప్పుడే పుట్టుకొచ్చాయా అంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. మొత్తానికి నాదేమీ లేదు, అంతా నీదే, సహాయం చేసినా చేయకపోయినా నీ ఇష్టమే అని బంతిని భార్య కోర్టులో పడేశాడు ప్రసాద్. అయితే ప్రసాద్ ధోరణి పద్మకు మింగుడుపడలేదు. పైగా చికాకును కూడా కలిగించింది. ఏదేమైనా నిర్ణయం తనకే వదిలేశాడు కాబట్టి తనే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది పద్మ. తమ్ముడి కుటుంబాన్ని 1 రోజుల దాకా ఉండమన్నప్పుడే ప్రసాద్కు అర్థమైంది పద్మ సానుకూలంగానే ఉందని. పద్మ తోటి కోడలను, పిల్లలను బాగా ఆదరించింది. మరిదితో అనేక విషయాలు చర్చించింది. 1 రోజుల తర్వాత చంద్రశేఖర్ కుటుంబం బయలుదేరుతున్నప్పుడు పద్మ తన అభిప్రాయాన్ని అందరి ముందు స్పష్టంగా చెప్పింది. ఊళ్ళో ఉన్న తమ వాటా పొలం అమ్మగా వచ్చిన డబ్బు పూర్తిగా అమ్మాయి పెళ్లికే తీసుకోమని చెప్పడమే కాకుండా పెళ్లి ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పింది. ఈ విషయాన్ని పద్మ అంతకుముందు భర్తతో కూడా చర్చించలేదు. కేవలం ఊళ్ళో ఉన్న పొలం ఇచ్చేస్తే చాలనుకున్న ప్రసాద్ పెళ్లి ఖర్చును భరిస్తామని పద్మ చెప్పడంతో ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. చంద్రశేఖర్, రాజ్యలక్ష్మిలైతే ఆనంద బాష్పాలు రాల్చారు. చంద్రశేఖర్ కుటుంబం వెళ్లిపోయిన రాత్రి ప్రసాద్ భార్యను మెచ్చుకున్నాడు. అప్పుడు పద్మ, నాకు తెలుసులేండి, మీకు ఇవ్వాలనే ఉంది, అయితే నేనేమంటానోనని నా చేత ఇప్పించేట్లు నాటకమాడారు. సుమతి సుధాకర్ లాగా మన మధ్య తగాదా వస్తుందని మీరు భయపడ్డారు అని అంది. అవును పద్మ, లోకంలో ఎంతమంది ఆడవాళ్ళని చూడట్లేదు? పేదవాళ్ళ నుంచి

కోటీశ్వరుల వరకు అదే బుద్ధి. తన కుటుంబం తప్ప మరొకరికి సహాయం చేయాలనే ఆలోచన ఉండదు. ఆర్థిక వెసులుబాటు లేనప్పుడు తప్పకుండా వ్యతిరేకించాలి, కానీ కొంత సహాయం చేస్తే మనకు వచ్చే నష్టం లేనప్పుడు ఎందుకు చేయకూడదు అని ఒక్కరు కూడా ఆలోచించరు అని అన్నాడు ప్రసాద్.

0: ఆనందాలు కూడా చాలా అవసరమని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఎంత డబ్బున్నా మన అనేవాళ్ళు లేకపోతే జీవితం శూన్యమే కదండి అంటూ జీవిత సత్యాన్ని చెబుతున్న భార్యకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్.
1: ఇంతవరకు మీరు ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ సి జైపాల్ రెడ్డి గారి సమయోచితం కథానిక విన్నారు.
2: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
8: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీమతి కె స్వర్ణలత గారి హృదయ స్పర్శ కథానిక.
9: కొబ్బరాకుల మధ్య నుంచి చల్లని తెల్లని వెన్నెల పడుతోంది. ఆరుబయట మంచం మీద కూర్చుని వెన్నెల్లో తడుస్తూ ఒళ్ళో బొండుమల్లెలు పోసుకుని మాల కడుతోంది సాహితి. బొండుమల్లెల మాల కట్టడం అంటే ఎంతో ఇష్టం సాహితికి. రేడియోలో వచ్చే ఘంటసాల, సుశీల యుగళగీతాలు వింటూ మాల కట్టడం అంటే మరీ మరీ ఇష్టం. అయినా మనసు మల్లెల మీద లేదు సాహితికి. బొండుమల్లెలాంటి స్వప్న చుట్టూ తిరుగుతున్నాయి ఆలోచనలు. బొద్దుగా ఉండే స్వప్న సాహితికి మంచి స్నేహితురాలు. తెలివితేటలు, మంచి వ్యక్తిత్వం కలబోసుకున్న మనిషి స్వప్న. అలాంటి స్వప్న ఇవాళ సమస్యతో అల్లల్లాడుతోంది. స్వప్న గురించి సాహితికి బాగా తెలుసు. చాలా సున్నిత మనస్కురాలు. అయితే ఇప్పుడు స్వప్న ఎదుర్కొంటున్న సమస్య కూడా సున్నితమైందే. స్వప్న భర్త కార్తీక్ మంచివాడు, మంచి ఉద్యోగం, తన ప్రొఫెషన్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. హార్డ్ వర్కర్ అని పేరు కూడా ఉంది కార్తీక్కి. ఇంత మంచి భర్త దొరికినా స్వప్న సంతోషంగా లేదెందుకని? చాలా విచిత్రమైన విషయాలు చెప్పింది స్వప్న. అవి నా ఊహకు కూడా అందలేదు స్వప్న చెప్పే వరకు. స్వప్నే అనవసరంగా గొడవలు పెడుతోంది అని అందరిలాగా నేను కూడా ఫీల్ అయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టాక స్వప్నేంటి ఇలా మాట్లాడుతోంది అనుకున్నాను. 2 రోజుల క్రితం తమ మధ్య జరిగిన సంభాషణని జ్ఞాపకం చేసుకుంది సాహితి. ఆ రోజు ఆదివారం. సాహితి స్వప్న వాళ్ల ఇంటికెళ్ళింది. హాయ్ స్వప్న, బావున్నావా అంది. స్వప్నలో హుషారులేదు. రా సాహితి యాంత్రికంగా పిలిచింది. ఏంటి స్వప్న, ఆరోగ్యం బాగోలేదా ఆందోళనగా అడిగింది సాహితి. ఏం లేదు, బానే ఉన్నాను. అంత డల్గా ఉండి బానే ఉన్నానంటున్నావు, ఏమైందే నీకు? కార్తీకేయుడి అడిగాను. ఏదో పనుందని బయటికెళ్లాడు, రాత్రవుతుందట వచ్చేసరికి అంది. పిల్లలిద్దరూ బయట ఆడుకుంటున్నారు. వాళ్ల విషయంలో ఇద్దరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. చింతల్లేని కుటుంబం స్వప్నది. ఆర్థికంగా కూడా ఏ లోటు లేదు. మరెందుకు స్వప్న అంత డల్గా తయారవుతోందో అర్థం కావట్లేదు. తన చేత మాట్లాడించడానికి చాలా సమయం పట్టింది సాహితికి. స్వప్న, ఏమైందే నీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు గట్టిగా అడిగింది. ఇవాళ వదలదలుచుకోలేదు తన మనసు విప్పేదాకా. ఎందుకు స్వప్న, నాతో చెప్పవా లాలనగా అడిగాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాక్కూడా తెలియటంలే సాహితి. మంచు కరగటం మొదలైంది. నీకేమనిపిస్తే అది చెప్పు స్వప్న, అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేస్తాను అన్నాను స్వప్న తలనిమురుతూ. ఉన్నట్టుండి నా ఒళ్ళో తలపెట్టి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది స్వప్న. నేను బిత్తరపోయాను ముందు, కాని ఆ ప్రవాహాన్ని ఆపదలుచుకోలేదు. ఘనీభవించిన మనస్సు మెత్తబడని, కరగని అనుకుంటూ అలా తలనిమురుతూ ఉండిపోయాను. చాలాసేపు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. మెల్లగా సంబాళించుకుని కళ్ళు తుడుచుకుంటూ లేచింది. ఎందుకు స్వప్న, ఎందుకింత వేదన పడుతున్నావు, ఏం జరిగింది, కార్తీక్ ఏమైనా? సందేహంగా సగంలోనే ఆపేశాను. సాహితీ కార్తీక్ చాలా మంచివాడు.

కానీ జీవితానికి మంచితనం ఒక్కటే సరిపోతుందా చెప్పు అడిగింది స్వప్న. అంటే నాకు అర్థం కావట్లే స్వప్న, సరిగ్గా చెప్పు అన్నాను. నీకు తెలుసుగా సాహితీ, కార్తీక్ తన కెరీర్ పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు. నాకు పిల్లలకి ఏ లోపం లేకుండా ఉండటానికి చాలా కష్టపడతాడు. ఓవర్ టైం చేసి ఇంకా ఇంకా డబ్బు కూడా సంపాదిస్తాడు. మరి మీకోసం అన్నీ చేస్తుంటే ఇంకేంటి నీకు అడిగాను అర్థం కాక. చాలా, అవి చాలా జీవితానికి, ఇంకేం అవసరం లేదా ఖచ్చితంగా అడిగింది స్వప్న. ఇంకా ఏమైనా కావాలంటే అడిగి కొనిపించుకో, ఏముందందులో, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అన్నాను. కొనటం కాదే, డబ్బులు కాదే, ఇంకేం లేవా, మీకెందుకు అర్థం కావటం లేదు కోపంగా అడిగింది స్వప్న. స్పష్టంగా మాట్లాడు స్వప్న, దేని గురించి నువ్వు మాట్లాడేది? కార్తీక్ మంచివాడంటావు, పైకెదగాలని ఆలోచన ఉందంటావు, కష్టపడతాడంటావు, నీకు పిల్లలకి అన్ని కొనిస్తాడంటావు, డబ్బు సంపాదిస్తాడంటావు, ఇంకేంటి? అసలు నీకేం కావాలో నీకైనా తెలుసా అడిగాను సూటిగా. జీవితంలో అపురూపమైన క్షణాలు దూరమైపోయాయి సాహితీ. దేనికి సమయం లేదు. దగ్గరుండి వడ్డించటానికి, కలిసి భోజనం చేయటానికి, కలిసి వెళ్లి బస్సులో అయినా సరే బట్టలు కొనుక్కోటానికి, రాత్రివేళ కిటికీలోంచి లోనికి పడుతున్న వెన్నెలని ఆస్వాదించటానికి, దేనికి, దేనికి సమయం లేదు. జీవితంలో నుంచి సౌకుమార్యమేదో వలసపోయింది సాహితీ. ఈ యాంత్రికత నా వల్ల కావటం లేదు. అంట్లు కడిగినంత సహజంగా పనులన్నీ జరిగిపోతున్నాయి. లేనిదంటూ ఏదీ లేదు. మిలమిల మెరిసే అంట్ల గిన్నెల్లాగే జీవితం కూడా అన్నిటితో మెరిసిపోతుంది. కాని నాకు కావలసింది ఈ మెరుపు కాదు. జీవితంలో ప్రతి పని వెనక ఒక హృదయపు స్పర్శ కావాలి. ఎక్కడో మా ఇద్దరికి కలవటం లేదు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేక కాదు. ఈ అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో భూమికి ఆకాశానికి కాకుండా ప్రకృతి స్పర్శ కోల్పోయి బ్రతుకుతున్నట్లే జీవితం కూడా మానవీయ స్పర్శను కోల్పోయింది సాహితీ. కార్తీక్ కన్నా నాకు నా కన్నీళ్లే చేరువుగా ఉంటున్నాయి. కార్తీక్ కన్నా నాకు నా ఒంటరితనమే తోడుగా ఉంటుంది. నాకు తెలియకుండానే నా చేయి స్వప్న చేతిమీద వేసి గట్టిగా పట్టుకున్నాను. ఆ స్పర్శలో వీలైనంత ఆప్యాయత ప్రవహిస్తోంది. కార్తీక్కి నాకు ఫ్రీక్వెన్సీలలో చాలా తేడా వచ్చేస్తోంది. మారుతున్న కాలం, మారుతున్న అవసరాలు, మారుతున్న విలువల సుడిలో కార్తీక్ చాలా సహజంగా ఇమిడిపోయాడు సాహితీ. నేనలా మారలేకపోతున్నాను. నాకసలు అలా మారటం ఇష్టంగా కూడా లేదు. నాకు నేను నేనులాగా ఉండటమే ఇష్టం. నన్ను నేను కోల్పోవటం నాకిష్టంగా లేదు సాహితీ. ఒకప్పుడు గంటలు గంటలు ఏం మాట్లాడుకున్నామో తెలియని ఆ అమాయకత్వం, ఫలితం అవసరం లేని ఆ స్పందనలే కావాలి నాకు. బెంగగా ఉందంటే నన్ను దగ్గరికి హత్తుకున్న కార్తీక్ కావాలి నాకు. చిన్న చేతి స్పర్శతో ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చిన కార్తీక్ కావాలి నాకు. ఇప్పుడు అన్నీ ఇచ్చినా, కలిసి బ్రతుకుతున్నా ఈ అసంతృప్తి ఏంటి? ఒకప్పుడు ఆ పాట పాడు, ఈ పాట పాడు అని గోల చేసి నాతో ఎన్నో పాటలు పాడించుకుని మురిసిపోయిన కార్తీక్ నేను మొట్టమొదటిసారి మ్యూజిక్తో పాడిన పాట వినటానికి 2 రోజులు తీసుకున్నాడు. సాహితీ, నీకు తెలుసు కదా నేను చాలా ఇమోషనల్ అని. ఆ ఇమోషనల్ క్షణాలు నాతో కలిసి పంచుకోలేని కార్తీక్ నాకెందుకు? నా బాధావమానాల్ని, నా స్పందనల్ని వినలేని, విని కూడా పట్టించుకునే సమయం లేని, మనస్సు లేని కార్తీక్తో ఎలా? మొన్న శనివారం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో వినపడ్డ నవ్వులు ఎంత హాయిగా ఉన్నాయి. ఎందుకు అందరూ అలా ఉండలేకపోతున్నారు అంది స్వప్న. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. స్వప్న చెప్తున్న దానిలో నిజాలు కాదనలేని పరిస్థితి నాది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాం. ఎవరి ఆలోచనల్లోకి వాళ్లం జారిపోయాం. కాని ఒకరి చేతిలో ఒకరి చేయి అలాగే ఉంది. ఆ స్పర్శలోని ఓదార్పు, సహానుభూతి తెలుస్తూనే ఉన్నాయి. ఒడిలోని మల్లెలు అయిపోవటంతో ప్రస్తుతానికొచ్చింది సాహితీ. ఆలోచనలను వదిలి, మల్లెల మాల చాలా పెద్దగా అయింది. మాల కొంత కట్ చేసి జడలో తురుముకుంది. స్వప్న చెప్పిన శనివారాన్ని జ్ఞాపకం చేసుకుంది. సాయంత్రం 7:30కి స్వప్న వచ్చింది మా ఇంటికి. అప్పటికే పిల్లలిద్దరూ హోంవర్కులు చేసేసి ఆకలి ఆకలి అని గోల చేస్తుంటే మేం 4 భోజనానికి కూర్చున్నాం. పగలు ఎలాగూ కుదరదు గనక రాత్రిపూట మాత్రం తప్పకుండా అందరం కలిసి భోజనం చేయాలి. ఇది మేం పెట్టుకున్న నియమం. ఎప్పుడో ఒకసారి తప్ప అలా జరగని సందర్భాలు చాలా అరుదు. అందుకే ఆ టైంలో మాత్రం అందరం కబుర్లు చెప్పుకుంటూ, ఒకరి సంగతిలోకరం మాట్లాడుకుంటూ, ఆ రోజు ఒక్కొక్కరి అనుభవాలు పంచుకుంటూ పూర్తిగా సరదాగా అల్లరిగా ఉంటుంది ఆ టైం అంతా. పాప నవ్య ఏదో అనేసరికి అందరం పకపకా నవ్వుతున్నాం. సరిగ్గా అప్పుడే వచ్చింది స్వప్న. ఈయన వెంటనే లేచి, రండి స్వప్న, బావున్నారా, రండి, మీరు భోజనం చేద్దురుగాని అంటూ మర్యాద చేశారు. స్వప్న నవ్వుతూ, భోజనం వద్దులేండి అంటూ, ఏంటి నవ్య తెగ నవ్విస్తున్నావా అమ్మా నాన్నల్ని, నాక్కూడా చెప్పవా ఆ జోకేంటో అంది. ఏం లేదాంటీ అంటూ సిగ్గుపడింది నవ్య. అలా వాళ్లతో కలిసిపోయి అక్కడే

కూర్చొని వాళ్ల భోజనాలు అయ్యేదాకా కబుర్లు చెప్తూ తాను కూరలు టేస్ట్ చేస్తూ అప్పడం నములుతూ కూర్చుంది స్వప్న. భోజన కార్యక్రమం అయిపోయాక చెప్పవే స్వప్న, ఏంటి సంగతి అంది సాహితి. ఏంలే సాహితి, పుస్తకం కోసం వచ్చాను. మీరందరూ కలిసి అలా కబుర్లు చెప్పుకుంటూ తినటం చాలా బాగుందోయ్, చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలా ఉండగలిగితే ఎంత బాగుండు, కుటుంబంలోని అందరూ కలిసి ఇలా టైం స్పెండ్ చేసే సందర్భాలు చాలా తగ్గిపోతున్నాయి. సర్లే, పిల్లలు చూస్తూ ఉంటారు, వెళ్తాను సాహితి. అవును, కథా సంకలనం ఏదో ఉందన్నావు ఇవ్వు, దానికోసమే వచ్చాను అంది స్వప్న. అదెక్కడుందో పుస్తకాల షెల్ఫ్లోంచి వెతికి తీసుకొచ్చి ఇస్తూ అంది సాహితి. ఇందులో ఒక రెండు కథలు జీవితాన్ని మనసుని స్పర్శిస్తాయి స్వప్న, తప్పకుండా చదువు. సరే సాహితి, వారం 10 రోజుల పుస్తకం తెచ్చిస్తాను అంటూ వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఇలా పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకోవటం మాకు అలవాటే. మొత్తం మీద స్వప్న చాలా ఘర్షణ పడుతోందని అర్థమైంది. జీవితాలలో ఉమ్మడితనం లోపించి ఒంటరితనం పెరిగిపోతోంది. ఎందుకు ఎవరికీ టైం ఉండటం లేదు? జీవితాల్లో స్పీడ్ ఎందుకిందకా పెరిగిపోయింది? ఒకదాని వెనుక ఒకటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి సాహితిలో. స్వప్న ఇలా ఘర్షణ పడుతుండగానే జరిగింది ఈ సంఘటన. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చాలా హడావిడిగా కార్తీక్ ఇంటికొచ్చాడు. స్వప్న, నాకు కొంచెం టీ ఇవ్వబోయి, తొందరగా, తలనొప్పిగా ఉంది, జగన్నాథం గారికి 5:30 కల్లా వస్తానని చెప్పాను అంటూ తొందరపెట్టాడు. ఏంటండి ఈ హడావిడి, తలబట్టనా? అసలు ఈ మధ్య మీరింట్లో ఉంటున్నారా? ఓ సెలవు లేదు, పండుగ లేదు, ఎప్పుడు గిరగిరా తిరుగుతూనే ఉన్నారు అంది ప్రేమ కోపం కలగలిపి. ఒకవైపు వంటింట్లో టీకి సిద్ధం చేస్తూనే ఉంది. తల పట్టించుకునే టైం లేదోయ్, టీ తాగితే తగ్గిపోతుందిలే, అయినా ఏం చేయమంటావు చెప్పు. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనుంటుంది, అమ్మకో చీర కొనాలనుంటుంది, పండక్కి నీకో నగ కొనాలనుంటుంది, మనకో సొంతిల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కారు కొని హ్యాపీగా తిరగాలనిపిస్తుంది, వీటిలో ఏది గుర్తొచ్చినా ఇంకా ఇంకా పనిచేయాలని తెలుస్తుంటుంది, సొసైటీలో మనమూ ఒక పొజిషన్లో ఉండాలి కదా మరి అన్నాడు కన్విన్స్ చేస్తున్నట్లు. స్వప్న టీ తేగానే గబగబా తాగేసి వెళ్లిపోయాడు సుడిగాలిలా, స్వప్నను ఆలోచనల సుడిలో పడేసి. ఏం కావాలి జీవితానికి? కార్తీక్ చెప్పినవి కాదనిలేని విషయాలు. మరేంటి అసంతృప్తి? స్వప్న గబగబా నడుస్తోంది సాహితి వాళ్ళింటివైపు. హైదరాబాద్ నుంచి పాత స్నేహితులు వచ్చారు, నువ్వురా అంటూ ఫోన్ చేసింది సాహితి. వాళ్లందర్నీ కలవాలని చాలా ఆతృతగా ఉంది స్వప్నకు. వెళ్లేసరికి అప్పటికే అక్కడేదో చర్చ నడుస్తోంది. స్వప్నను చూడగానే సాహితి లేచి ఆహ్వానించింది. రా స్వప్న, నీకు గుర్తున్నారా తను వసంత, మమత, మేమిప్పుడే టీ దాగాం, నీకు తేనా అంది సాహితి. హలో హాయ్ నమస్తేలతో పలకరించుకున్నాక అంది స్వప్న. ఏంటి ఏదో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది? వసంత చెప్పింది, మమత వాళ్ల పాప 6th క్లాస్కు వచ్చింది, రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తున్నానంటే సాహితి కోపడుతోందోయ్. మమత అందుకుంది, మీరు చెప్పండి స్వప్న, ఇంట్లో ఉంటే పిల్లలు ఊరికే టైం వేస్ట్ చేస్తారు, అదే హాస్టల్ అయితే 1 నిమిషం వేస్ట్ చేయకుండా క్లాసులు జరుగుతాయి, వాళ్ళింకా స్టడీ అవర్స్ అవి పెట్టి బాగా చదివిస్తారు, మంచి మార్కులు వస్తాయి. రేపు ఐఐటీ అయినా మెడిసిన్ అయినా ఎంట్రన్సులు రాయాలంటే ఇప్పటినుంచే ఫౌండేషన్ లేకపోతే ఎలా? సాహితి కోపడుతోంది చూడు అంది. ఇంతలో టీ తెచ్చి నా చేతికిస్తూ అంది సాహితి. అవును మరి, కోపడక, పిల్లల్ని ఇంటి నుంచి హాస్టల్కి పంపి వాళ్లకి ఏమేం మిస్ చేస్తున్నామో తెలుసా? అసలు కుటుంబ జీవనంలోని అభిమానాలు, పంచుకోటాలు, అర్థం చేసుకోటాలు, విలువలు, త్యాగాలు ఏవీ లేకుండా ఒంటరిగా అలా హాస్టల్కి పంపటం ఎందుకు? అంతంత ఖర్చు పెట్టి పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామో తెలుసా అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. మధ్యలోనే అందుకుంది వసంత, అంటే డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? పిల్లల ఎదుగుదల ముఖ్యమా డబ్బా? అందుకే సంపాదించాలోయ్, పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేని నీ లైఫ్ స్టైలు నిన్నలాగే ఆలోచింపజేస్తోంది సాహితి. చూడు, చుట్టూ చూడు నువ్వు, ప్రపంచం ఎంత మారిపోతుందో, అందరూ ఎలా ఎదిగిపోతున్నారో, ఎన్నెన్ని సాధిస్తున్నారో, మమత పొడిగించింది. అవును సాహితి, నువ్వు మారాలి, ఇంకా ఇలాగే నీ పాత ఆలోచనలతో ఉంటే ఎలా? ఇంకొంచెం సంపాదన పెంచుకునే మార్గాలు చూడమను మీ ఆయన్ని, మనందరిలోకి నువ్వే కాస్త తక్కువగా ఉన్నావు. అవును, నువ్వు కూడా ట్యూషన్లు చెప్పచ్చు కదా స్కూల్ అయిపోయాక, డబ్బు సంపాదించాలోయ్, ఖర్చు పెట్టి ఎంజాయ్ చెయ్యాలి అంది. సాహితి ఘాటుగా జవాబిచ్చింది, నేను చెప్పను ట్యూషన్స్, ఆయన్ని కూడా ఇంకా ఇంకా సంపాదించమని అనను, మాకు పిల్లలతో గడిపే సమయం కావాలి, మాతో మేం గడపగలిగే టైం మిగలాలి అంది. స్వప్న మాట్లాడటం మొదలుపెట్టింది. మనందరికన్నా సాహితే సంతృప్తికరమైన జీవితం గడుపుతోందనిపిస్తోంది. తన జీవితంలో మేడలు కార్లు లేవేమోగాని నవ్వులున్నాయి, పుస్తకాలున్నాయి, పాటలున్నాయి, కలిసి గడపటానికి, పంచుకోటానికి, ఆదరించటానికి సమయాలున్నాయి, ప్రేమగా పంచుకునే అనుభూతులు, అనుభవాలున్నాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ, ఒకరికోసం ఒకరు తపన పడుతూ, ఆ డిపెండెన్సీలోని ఆత్మీయత ఆస్వాదించే మనసులున్నాయి అంది స్వప్న. అంటే మన జీవన విధానం తప్ప
సొసైటీ అంతా

0: అలాగే ఉంది కదా అంది మమత. సాహితి మాట్లాడటం మొదలుపెట్టింది. నిజమే మమత, నువ్వనేది కరెక్టే. సొసైటీ అంతా అలాగే ఉంది. అది పూర్తిగా తప్పని నేను చెప్పలేను. కాని ఏం జరుగుతోందంటే, ప్రతి మనిషిలో నిబిడీకృతంగా శక్తులుంటాయి. వాటిని వెలికితీయండి, లక్ష్యాలు నేర్పరచుకోండి, వాటిని సాధించడానికి కృషి చేయండి. ఇంకొకరి మీద ఆధారపడకుండా మీ బ్రతుకు మీరు బ్రతకాలి అంటూ మోటివేట్ చేసి మనిషిని ఇండివిజువల్గా బాగానే ఎదిగేలాగా చేస్తున్నాం. ఈ విజయాలు సాధించడం ఒక్కదానితో ఆగదు. ఒకటి ఇంకొకటి, ఒక రంగం ఇంకో రంగం, ఇలా చాలా అంబిషియస్ అయిపోతున్నాము. చాలా కావాలి, చాలా చాలా కావాలి మనకి. అవి అందుకోటానికి పరుగులు. దేనికి సంతృప్తి చెందాం ఇక? వీటికి అంతెక్కడా? దేనిని చేరుకోటానికి పరుగులు? చివరికి ఏం మిగులుతోంది? మమతకి కోపం వచ్చింది. నీ ఉద్దేశం ఏంటి సాహితీ? జీవితానికి అసలు గోల్స్ వద్దా? పర్సనాలిటీ డెవలప్మెంట్ వద్దా? డబ్బు సంపాదన వద్దా? ఇండివిజువాలిటీ వద్దా? అనేక రంగాలలో ప్రతిభ సాధించటం వద్దా? కన్వీనియంట్ లైఫ్ వద్దా? వద్దని కాదు. అసలు ఈ మొత్తం ప్రాసెస్లో ఏం కోల్పోతున్నామో అర్థమవుతోందా మమత? ఈ పరుగులు కొద్దిసేపు ఆపి నేను సంతృప్తిగా ఉన్నానా అని ఒక్క ప్రశ్న వేసుకో. అవును అని నువ్వు చెప్పగలవా? మరెందుకీ అసంతృప్తి? అన్నీ సాధిస్తూనే ఉన్నాంగా. అదివరికటికన్నా ఇండిపెండెంట్గా చాలా సౌఖ్యవంతమైన జీవితమే అనుభవిస్తున్నాంగా అంది సాహితి. వసంతకి ఆవేశం ఆగలేదు. ఫూలిష్గా మాట్లాడుతున్నావు సాహితి. ఇలా ఇండివిజువల్గా ఎదగాలనుకోవటం తప్ప, మంచి జీవితం కావాలనుకోవటం తప్ప, డబ్బు సంపాదించడం తప్ప, ఈ అచీవ్మెంట్స్, ఈ గోల్స్ అన్నీ తప్ప, అన్నీ ఆపేసి పాతకాలంలాగే ఆలోచిస్తూ దొరికిన దాంతో తృప్తిగా ఉండమంటావా అంది వసంత. మెల్లగా అయినా స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టింది సాహితి. ఒక్కసారి ఆలోచించు వసంత, మనమేం చేస్తున్నామంటే మన బుద్ధిని, మేధను, మన తెలివితేటలను చాలా అద్భుతంగా వెలికితీసి సానబెట్టి గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతున్నాము. కాని మానవత్వం, మానవీయ విలువలైన ప్రేమ, అభిమానం, సహనం, క్షమ, ఓదార్పు, ఓర్పు, ఈ హృదయగత విలువలను మర్చిపోతున్నాము. హృదయాన్ని వదిలేసి మేధను మాత్రమే పట్టుకుని తీసే ఈ పరుగులు వద్దు. అందువల్లే ఈ అసంతృప్తి, ఈ ఒంటరితనం, ఈ నిర్లిప్తత అందరిలో. అందుకే మేధస్సు, హృదయాల మధ్య బ్యాలెన్స్ ఉండాలంటున్నాను. అదే సరైన జీవితం అంటున్నాను అంది. సాహితి గొంతులేని ఖచ్చితత్వం అందరిలో ఆలోచనలను రేపింది. స్వప్నకు తన జీవితంలో తప్పటడుగులు ఎక్కడ పట్టాయో అర్థమైంది. కార్తీక్తో మాట్లాడాలి అనుకుంటూ నూతనోత్సాహంతో లేచింది స్వప్న.
1: ఇంతవరకు మీరు ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీమతి కె. స్వర్ణలత గారి హృదయ స్పర్శ కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కలిసిందాం రా ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు SA రాజ్కుమార్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విందాం బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 8:15. మరికొద్ది క్షణాల్లో విందాం మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ విసి ప్రమోద్. ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మీట్స్ బీజేపీస్ న్యూలీ ఫార్మ్డ్ టీమ్ అట్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఢిల్లీ. పార్టీ పాసెస్ రెజల్యూషన్ రిగార్డింగ్ ఆనర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారిక్ లెగసీ ఆఫ్ వందే మాతరం. Center notifies removal of 12-minute advertisement duration cap for television channels. India to host BRICS sports ministers meeting at Visakhapatnam in Andhra Pradesh today. British parliamentarians seek UN intervention to end bloodshed in POJK by Pakistani forces.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో మనోరంజన్లో ఇప్పుడు విందాం. నీకోసం ఈ చిత్రం కోసం మనోజ్ చిత్ర పాడిన శ్రీనివాస్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, శాంతమ్మ, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, చిన్మయ్, రహీం, సోనీ, గట్టన్న, పాపయ్య శాస్త్రి, కుమార్, వీరందరి కోసం నీకోసం చిత్రంలోని ఈ పాట విందాం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువుల తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై. హలో మనోరంజని శ్రోతలు, వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. మీరు కూడా మీరు కోరిన పాట వినాలంటే మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 7382922899. ఈ నెంబర్కు వాట్సాప్ చేసి మీరు కోరిన పాట వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట జీవన తరంగాలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఏనుగల్లు నుండి పిండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, గట్ల రాధిక, రవి, తాళ్ల నర్మదా, సురేష్, ములుగూరి శ్రీనవ్య, ప్రమోద్, ములుగూరి సరస్వతి, విశ్వనాథం, వీరందరి కోసం జీవన తరంగాలు చిత్రంలోని ఈ పాట విందాం.

0: కట్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
5: హలో, మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట యముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు రాజ్ కోటి. ఈ పాటను కోరుతున్నవారు బుదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు. వీరికోసం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెర్ట్స్ పై హలో మనోరంజని. హలో మనోరంజన్ ద్వారా శ్రోతలు మీరు కోరిన పాటలు వినాలంటే మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 7382922899. ఈ నెంబర్కు వాట్సాప్ చేసి మీరు కోరిన పాటలు వినవచ్చు. హలో మనోరంజన్లో ఇప్పుడు విందాం మురారి ఈ చిత్రం కోసం. జిక్కి సునీత సంధ్య పాడిన సినిమల సీతారామశాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్ వీరందరి కోసం మురారి చిత్రంలోని ఈ పాట విందాం.

హలో మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన జొన్నవిత్తుల గీతం సంగీతం అందించిన వారు ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను మాకోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి

మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్.

0: డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241. మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ,
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.

హలో మనోరంజన్లో ఇప్పుడు విందాం మగధీర ఈ చిత్రం కోసం. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చి నిఖితా నిగమ్తో పాడిన చంద్రబోస్ గీతం ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి విలేజ్ నుండి చింతా శ్రీనివాస్. వీరి కోసం ఈ పాట విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్పై హలో మనోరంజని. హలో మనోరంజన్లో మీరు కూడా మీరు కోరిన పాటలు వినాలంటే మా వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి. 7382922899 ఈ నెంబర్కు మీరు కోరిన పాట వాట్సాప్ చేసి వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సింగన్న ఈ చిత్రం కోసం. వందే మాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చి గానం చేసిన అందశ్రీ గీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, అనుముల ఆదిరెడ్డి, పుష్ప, అనుముల సంతోష్, సుమలత, పొన్నాల ప్రతాప్, లక్ష్మీదేవి వీరందరి కోసం సింగన్న చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట మహారథి. ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం గురు కిరణ్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు నెక్కొండ హనుమాన్ బజార్ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన శ్రీధర్, సౌమ్య, దర్శిని, శారద, ప్రవీణ్, భరత్ వీరందరి కోసం మహారథి చిత్రంలోని ఈ పాట విందాం.

మనోరంజన్లో చివరిగా వినబోయే పాట సుస్వాగతం. ఈ చిత్రం కోసం మనో, జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్, నారాయణగిరి రాములు, రాజేశ్వరి, రాజేష్ స్నేహితులు, ఇంతియాజ్, శ్రీనివాస్ నాయక్, మిట్టపల్లి సురేష్, మున్నా, సుమిత్, అభినవ్, వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఇంతవరకు మీరు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు విందాం చిన్నారి లోకం. చిన్నపిల్లల కార్యక్రమంలో జేఎంఎస్ స్కూల్ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: అందరికి నమస్కారాలు. నా పేరు లవిత్. నేను జడ్ఎంఎస్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈ రేడియో ప్రోగ్రాంలో అవకాశం ఇచ్చినందుకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ప్రోగ్రాంని మొదటిగా మా జడ్ఎంఎస్ స్కూల్లో చిన్నరాలు ప్రార్థనతోని మొదలు పెడతారు. ఆన్య, వెరోనిక, యువరాజ్, రుషిక, సాన్విక, రావ్య, దియా అండ్ లవిత్.

0: ధన్యవాదాలు.
1: ఖండము అంటే కాంటినెంట్స్. భూమి ఒక ఉపరితలపై గల పెద్ద భూభాగాన్ని ఖండముగా వ్యవహరిస్తారు. దీని గురించి ఒక చిన్న పాటను పాడడానికి చిన్నరాలను పిలుద్దాం. సంస్కృతి, రావ్య, యువరాజ్, రుషిక, ప్రసన్నలక్ష్మి, ఎజాజ్, తనే, సాఫిన్, కనిష్క్ అండ్ హెన్వికా.

0: శౌర్య కుటుంబం గురించి చెప్పడానికి మా ప్రియమైన చిన్నారులను ఆహ్వానిద్దాం. జుబేర్, కార్తిక, అర్మాన్, కశ్వి, గౌరాంజ్, ఆద్య, రిషేశ్వర్, రుషిక అండ్ ఋత్విజ.
1: సూర్యుడు ఖగోళ శాస్త్ర

0: ధన్యవాదాలు. నేను బుద్ధిని బూడిద రంగులో ఉంటాను. నేను సూర్యుడి నుండి 1వ స్థానంలో ఉంటాను. నేను చాలా వేగంగా తిరుగుతాను. నేను సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే గ్రహాన్ని. నా పరిభ్రమణ కాలం 88 రోజులు. ధన్యవాదములు.
1: నేను శుక్రుడిని పసుపు రంగులో అంటాను. నేను సూర్యుడి నుండి 2వ స్థానంలో అంటాను. నేను భూమి యొక్క సదుని. నా ప్రతిబింబన కాలం 225 రోజులు.
0: నేను భూమిని నీలం రంగులో ఉంటాను. నేను సూర్యుడి నుండి 3వ స్థానంలో ఉంటాను. నా మీద జీవరాశులు జీవించగలవు. నా పరిభ్రమణ కాలం 365 రోజులు.
2: నేను కుజుడుని 7 రంగులో ఉంటాను. నన్ను అంగార్కుని అని కూడా పిలుస్తారు. నేను సూర్యుడి నుండి 4వ స్థానంలో ఉంటాను. నా పరిభ్రమణ కాలం 687 రోజులు. ధన్యవాదాలు.
3: నేను గుడిని నారింజ రంగులో ఉంటాను. నేను అతి పెద్ద గ్రహాన్ని. భూమి కంటే 1300 రెట్లు పెద్దగా ఉంటాను. నేను సూర్యుడి నుండి 5వ స్థానంలో ఉంటాను. నా పరిభ్రమణ కాలం 4300 రోజులు, అనగా 12 సంవత్సరాలు. అందరికీ ధన్యవాదాలు.
4: నేను శనిని పసుపు గోధుమల రంగులో ఉంటాను. నేను అత్యంత సాంద్రత కలిగిన గ్రహాన్ని. నేను సూర్యుడి నుండి 6వ స్థానంలో ఉంటాను. నా పరిభ్రమణ కాలం 10760 రోజులు, అనగా 29.5 సంవత్సరాలు. అందరికీ ధన్యవాదాలు.
5: నేను హృదయరశ్మి. నేను ఆకుపచ్చ రంగులో ఉంటాను. నన్ను వరుణుడు అని కురిపిస్తాను. నేను సూర్యుడి నుండి 8వ స్థానంలో ఉంటాను. నా పరిభ్రమణ కాలం 30687 రోజులు, అనగా 87 సంవత్సరాలు. ధన్యవాదము.
6: నేను నెప్ట్యూన్ని నీలం రంగులో ఉంటాను. నన్ను ఇంద్రుడని కూడా పిలుస్తారు. నేను సూర్యుడు ఉండి 8వ స్థానంలో ఉంటాను. నేను సూర్యుడికి చాలా దూరంగా ఉండే గ్రహాన్ని. నా పరిభ్రమణ కాలం 60,000 రోజులు, అనగా 165 సంవత్సరాలు. అందరికీ ధన్యవాదాలు.
7: మన జీవితంలో చెట్లు ఎంతో అవసరం. వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి మన ముందుకు మా ప్రియమైన స్నేహితురాలు సాన్వికను ఆహ్వానిద్దాం.
8: చెట్ల ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. చెట్ల వలన పచ్చని వాతావరణం నెలకొంది. చెట్లు మానవులకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చెట్ల నుండి గాలి, నీడ, ఆహారం మరి ఎన్నో లభిస్తాయి. చెట్ల నుండి పండ్లు, కూరగాయలు లభిస్తాయి. చెట్లు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తుంది. చెట్ల వలన వర్షాలు పడి పంటలు పండుతాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ప్రాణులకు ఆక్సిజన్ అందిస్తుంది. చెట్లు ఎన్నో రకాలు. మామిడి, వేప, కొబ్బరి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. చెట్ల నుండి పుష్పాలు కూడా లభిస్తాయి. భూమిపై చెట్లు లేకపోతే ఏ ప్రాణులు కూడా నివసించలేవు. ఎలాంటి ఆహారము లభించలేదు. కావున మనమందరము కలిసి మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ధన్యవాదములు.
7: చిన్న చిన్న ముద్దు ముద్దు వర్షం యొక్క పాటతో మన ముందుకు భానుప్రతాప్ని పిలుద్దాం.
9: వానా వానా మా కోసం, వానా వస్తే సంతోషం. చినుకు పడితే చిందేస్తాం, ఉరుము పడితే ఉడికేస్తాం. మేఘాలన్నీ దగ్గరికి, పక్షులు అన్నీ పై పైకి, పిల్లలు అంతా ఒక చోటే అల్లరి చేసే ఈ బాల్యం. వానా వానా మా కోసం, వానా వస్తే సంతోషం. చినుకు పడితే చిందేస్తాం, ఉరుము పడితే ఉరికేస్తాం. పరుగులు పెట్టే కాలువలు, ఉరుకులు తీసే పడవలు, రెయిన్బో గురించి మాటలు, ఇక అందరూ కూర్చొని ముచ్చట్లు. వానా వానా మా కోసం, వానా వస్తే సంతోషం. చినుకు పడితే చిందేస్తాం, ఉరుము పడితే ఉరికేస్తాం. ధన్యవాదాలు.
7: మహాభారతంలో ఒక చిన్న సన్నివేశం గురించి తెలుపడానికి మన ముందుకు అమోకృష్ణను అవమానిద్దాం.
10: మహాభారతంలో యుద్ధానికి ముందు కృష్ణ

0: అర్జునుడికి చెప్పిన మాటలు. మాధవ, నేను శంఖాన్ని పూడించకముందే ఇరు పక్షాల సైన్యాన్ని కల్లారా దర్శించాలనుకుంటున్నాను. రథాన్ని ఇరు సైన్యాల మధ్యలకు తీసుకువెళ్ళండి. ఏం దర్శిస్తావు పార్థ? నీవు పక్షి కంటికి గుడిపెట్టినప్పుడు వృక్ష శాఖ కూడా నీకు కనిపించదు, కానీ ఈరోజు ఈ సమయంలో సమస్త రణభూమిని ఎందుకు దర్శించాలనుకుంటున్నావు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మాధవ, ఈ మహాయుద్ధంలో నేను ఏమి పొందనున్నాను, దేనిని కోల్పోనున్నానని. ఈ యుద్ధంలో బలిదానం విచ్చే వండుకు వచ్చావు పార్థ, ఇక లాభ నష్టాల గురించి ఎందుకు ఆలోచించుతున్నావు? కానీ మాధవ, నాలోని అణువణువు కంపిస్తుంది. ఇప్పుడు నా చేతులలో అస్త్రాన్ని ఎత్తేంత శక్తి లేదు. నా గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది. నాకు కేవలం భయానక వినాశనమే కనిపిస్తుంది. వద్దు మాధవ, వద్దు. ఇంతటి మహావిధ్వంసాన్ని స్వీకరించేందుకు నీవు సిద్ధంగా లేను. విధ్వంసవ నవనిర్మాణంకి కారణం పార్థ, నీవు మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే రెండు శాఖలు ఉద్భవిస్తాయి. నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు? రేపు మళ్ళీ మరలా నవనిర్మాణం జరుగుతుందన్న సత్యం నీవు ఎడగవా? ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ? ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడని గుర్తిస్తాడో, పరమాత్ముని హంసగా ఉద్భవించాలని తాను తెలుసుకుంటాడో, ఆ మార్గాన్నే ధర్మ మార్గం అంటాడు. అంటే అధర్మం అనేది అజ్ఞానులకు మారుపేడ? అయితే మరి అజ్ఞానుల పట్ల దయ చూపడం అవసరం కదా, దండించడంలో అర్థం ఏమిటి మాధవ? అజ్ఞాని జ్ఞాన విలువ తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది. రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యం పార్థ. ఈ పరిస్థితి అటువంటిదే పార్థ, కనుక నీ దౌర్బల్యాన్ని త్యజించు. ఇక ధర్మ స్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే. ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండు పార్థ. ధన్యవాదాలు.
1: మన దేశంలో ఎంతో ప్రాముఖ్యతతో కూడిన జాతీయ పండుగల గురించి చెప్పడానికి నా యొక్క ప్రియమైన స్నేహితులను అవమానిద్దాం. అద్విత్, రుద్రాంచ్, సరయు, హలీమా, ఆదర్శ్, త్రినయన్.
2: దసరా. దసరా పండుగ విజయదశమి, దేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఆశ్వేద శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఎన్నో పురాణ కథలు చరిత్రలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసుడితో 9 రోజులు యుద్ధాలు జరిపించి అతన్ని వధించింది. కనుక 9 రోజులు నవరాత్రులు జరుపుకొని 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటారు. ధన్యవాదాలు.
3: రంజాన్. రంజాన్ అనే ముస్లింలు జరుపుకుంటారు పవిత్రమైన పండుగ రంజాన్. దీనిని ఈద్ ఉల్ ఫితర్ కూడా అంటారు. ఈ పండుగ రంజాన్ నెల మొదటి రోజుల ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి చంద్రమ దర్శనం కాగానే మస్జిద్లో తరావీ నమాజ్ అని ప్రతి ఒక్క ప్రార్థనలు చేసుకుంటారు. ధన్యవాదాలు.
4: క్రిస్మస్ ఇష్టిస్తే జనానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. లాటిన్ భాషలో క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. ఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రైస్తవులు మిక్కిలి ఆనందంతో వేడుకగా జరుపుకుంటారు. క్రైస్తవులు జరుపుకునే అన్ని పండుగల్లో క్రిస్మస్ పండుగ అత్యంత ప్రియమైనది. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, తమ చర్చిలను ఎంతో అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్ పండుగ ముందే క్రిస్మస్ పండుగ సందడి ప్రారంభం అవుతుంది. వెదురు బద్దలతో ఒక రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి తమ ఇంటి కప్పు మీద పెట్టుకుంటారు. ధన్యవాదములు.
5: గురునానక్ జయంతి. గురునానక్ జయంతి అనగా మొదటి సిక్కు గురువైన గురునానక్ దేవ్ పుట్టినరోజు. ఈ జయంతిని సిక్కులు ఒక

0: పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఈయన అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరు మరియు సిక్కు మత స్థాపకుడు. 1469లో ప్రస్తుత పాకిస్తాన్లో లాహోర్ సమీపంలో ఒక హిందూ కుటుంబంలో కార్తీక పౌర్ణమి నాడు గురునానక్ జన్మించారు. పంజాబీలు గురునానక్ జయంతిని గురుపురబ్ అని అంటారు. గురునానక్ జయంతి అనగా గురుపురబ్ నాడు సిక్కులు కొట్టబట్టలు ధరించి మిఠాయిలు పంచి దీపావళి నాడు హిందువులు టపాసులు ఎలా కాల్చుతారో సిక్కులు కూడా గురునానక్ జయంతి నాడు అలానే టపాసులు కాల్చుతారు మరియు కర్రసాము కట్టి విన్యాసాలు చేస్తారు. గురునానక్ ఆచరించిన మార్గం చాలా ఆదర్శవంతమైన మార్గం. గురునానక్ జీవితం ప్రజలకు ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. అందరికీ ధన్యవాదాలు.
1: ఉగాది తెలుగునాడు జరుపుకునే పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఉగాది సాయంత్రం ప్రజలు గుడిలో పంచాక శ్రవణం వింటారు, తర్వాత ఉగాది పచ్చడి చేస్తారు. ఈ పండుగను కొత్త సంవత్సరం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఉగాది అనే పండుగను ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో జరుపుకుంటారు. ధన్యవాదాలు.
2: సంక్రాంతి పండుగ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో మన హిందువులు జరుపుకునే సాంప్రదాయ పండుగలలో ఎంతో విశిష్టమైనది మరియు ప్రాముఖ్యమైనది. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. ధన్యవాదములు.
3: ఝాన్సీ లక్ష్మీబాయి అనే ఒక చిన్న సన్నివేశాన్ని తెలుపడానికి మన ముందుకు ఖ్యాతిని ఆహ్వానిద్దాం.
4: నేనే ఝాన్సీ లక్ష్మీబాయి. ఓ అంగెల్లారా, నా ఈ ఝాన్సీ రాజ్యానికి అడుగు పెట్టడానికి నీకు ఎంత ధైర్యం రా. వారసుడు లేనంత మాత్రాన ఈ ఝాన్సీ దేవి అనాదా అనుకున్నారా? ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడానికి మేము బ్రతికున్న శవాలేము కాము. ఈ గడాలు ఎక్కువైతే శాంతియుక్తంగా ఉన్న మాలోని అనంత శక్తి మిమ్మల్ని చిల్చేస్తుంది. మీరు మాకు ఇచ్చేదానితో సైనికులని పోషించాలి. మీరు మమ్మల్ని బానిసులుగా చూస్తున్నారు. మీరు మమ్మల్ని అనగతొక్కాలని చూస్తున్నారు. అంత స్వాతంత్ర భావం కలుగుతుందిరా. ఖబర్దార్ జయ భారత్ వాత. ధన్యవాదాలు.
3: తెనాలి గారడి గురించి చెప్పడానికి మా చిన్ని స్నేహితుడు అయాన్ వస్తున్నాడు.
5: ఒకరోజు కాకులు ఎగురుకుంటూ వెళ్ళటం చూసిన నాకు వెంటనే నా మదిలో ఒక ప్రశ్న మొదిలింది. వెంటనే సైనికులతో తెలాని రామకృష్ణని రమ్మని కబురు పంపాను. నమస్కారం ప్రభు, తెలాని రామకృష్ణ మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి? ప్రభు, ఇది చాలా తేలికైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సంఖ్య వేయకపోతే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నిజం చెప్పడానికి భయం ఎందుకు మహారాజా? సరే చెప్పు, మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి? మన రాజ్యంలో 170,000 కాకులు ఉన్నాయి. ఇది నువ్వు నిజమే చెప్తున్నావా? అవును మహారాజా, కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడు దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి తెలాని రామకృష్ణ? మరలాగానే కాకులకు కూడా బంధువులు, స్నేహితులు ఉంటారు. వాళ్ళ బంధువులు, స్నేహితులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. నేను వెళ్ళగా మిగిలిన కాకిల గురించి చెప్పాను. శభాస్ తెలాని శభాస్. ధన్యవాదాలు.
3: సారే జహాసే అచ్చా అనే భారత జాతీయ దేశభక్తి గేహాన్ని పాడడానికి నా యొక్క ప్రియమైన స్నేహితులు కార్తీక, రుషిక, హిరణ్మయి, దియా, అర్మాన్, ఆదర్శ్, లవిత్, వెరోనికా, ఆన్సరయు ఆహ్వానిద్దాం.

0: థ్యాంక్ యూ.
1: దేశభక్తి గేయాన్ని పాడడానికి మన యొక్క చిన్నారి బృందం హలీమా, నాగానిధి, శ్రీ ఆన్యా, వెరోనిక, అర్మాన్, దియా, సాన్విక, లవిత్, ఆరాధ్య, సోని, సంస్కృతి, రావ్య, హిరణ్మాయి, ఖ్యాతి, కార్తీక, ఆదర్శ్, సరయ్యు, రుద్రాంశ్ అండ్ కనిష్క్ వస్తున్నారు.

0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ZMS స్కూల్ వరంగల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 10 గంటలు. ఇప్పుడు విందాం వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నూతన ప్రపంచ వ్యవస్థలో భారత్ అంతరిక్ష రంగంలో నిరంతర ప్రగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగ నిపుణులు సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును చాటుకుంటున్నారని ప్రశంసించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియు షెంగ్షు, టాన్ నింగ్జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడా

తో ఓటింపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక రెండో భాగం.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకోవటానికి పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేక ఉచితంగా దొరికిన తత్వశాస్త్ర పుస్తకాలతో జీవితాన్ని ప్రారంభించి ఆక్స్ఫర్డ్ వేదికలపై భారతీయ ఆత్మను వినిపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జ్ఞానయాత్రను మనం గతవారం విన్నాం. 1954 జనవరి 2న దేశం భారతరత్నను ప్రకటించినప్పుడు ఆ జాబితాలో నిలిచిన తొలి ముగ్గురిలో రాధాకృష్ణన్ ఒకరైతే మరొకరు దేశానికి నైతిక పరిపాలన అంటే ఎలా ఉంటుందో స్వయంగా జీవించి చూపించిన మహామేధావి.
3: నా అంతరాత్మకు కాపలాదారు అని మహాత్మాగాంధీ ఎవరినైతే పిలుచుకున్నారో, నెహ్రూ, పటేల్ వంటి దిగ్గజాలే ఎవరి మేధస్సుకు తలవంచారో ఆయనే చక్రవర్తి రాజగోపాలాచారి. ప్రేమగా మనం రాజాజీ అని పిలుచుకునే ఆ అపర చాణక్యుడి జీవిత కాలపు పుటల్లోకి ఈరోజు మనందరం కలిసి ప్రయాణం చేద్దాం.
2: అది 1878వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని ధొరపల్లి అనే ఒక చిన్న గ్రామం. చక్రవర్తి వెంకటార్య సింగారమ్మ దంపతులకు ఒక సాంప్రదాయక కుటుంబంలో రాజగోపాలాచారి జన్మించారు. తండ్రి వెంకటార్య ఆ ఊరి మునుసుబు. చిన్నప్పటి నుంచే ఇంట్లో రామాయణ మహాభారత గాథలు, న్యాయశాస్త్ర చర్చలు రాజాజీని ఎంతగానో ప్రభావితం చేశాయి.
3: ప్రాథమిక విద్యాభ్యాసం తొరపల్లి హోసూరుల్లో సాగింది. చిన్నతనంలో రాజగోపాలాచారి కంటి చూపు చాలా బలహీనంగా ఉండేది. క్లాసులో బోర్డు మీద రాసిన అక్షరాలు సరిగ్గా కనిపించేవి కావు. కానీ ఆయన మేధోనేత్రం మాత్రం చాలా పదునైనది. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను ఏకాగ్రతతో విని మననం చేసుకునేవారు.
2: ఉన్నత చదువుల కోసం ఆయన బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో చేరి 1897లో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే రాజాజీకి సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఏర్పడింది. బ్రిటిష్ వారి పాలనలోని లోపాలను, మన సమాజంలోని మూఢనమ్మకాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండేవారు.
3: 1900 సంవత్సరంలో రాజగోపాలాచారి సేలం నగరంలో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ఆయన సేలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ క్రిమినల్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు. క్లిష్టమైన కేసులను కూడా తన తార్కిక మేధస్సుతో, తిరుగులేని వాదనలతో గెలిపించేవారు. ఆయనను అప్పుడే సేలం చాణక్యుడు అని పిలవడం మొదలుపెట్టారు. కానీ రాజాజీ కేవలం డబ్బు సంపాదించే లాయర్గా మిగిలిపోవడానికి ఇష్టపడలేదు. 1917లో ఆయన సేలం మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఆయన చేసిన మార్పులు అప్పట్లో ఒక సంచలనం. సమాజంలో అంటరానితనమనే మహమ్మారిని రూపుమాపడానికి ఆయన అప్పుడే నడుం బిగించారు.
2: ఆ రోజుల్లో దళితులకు బావులు

0: నుంచి నీళ్లు తోడుకునే హక్కు ఉండేది కాదు. రాజాజీ మున్సిపల్ చైర్మన్ హోదాలో దళితులు కూడా అందరితో సమానంగా ప్రభుత్వ బావుల నుండి నీటిని వాడుకోవచ్చని చట్టం చేశారు. సనాతనవాదుల నుంచి ఈ చట్టాలకు తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. సమాజ శ్రేయస్సు కోసం ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కోవడమే రాజాజీ నైజం.
1: 1919 రాజాజీ జీవితాన్ని, దేశ చరిత్రను మలుపు తిప్పిన సంవత్సరం. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిస్తున్న రోజులవి. మద్రాసులో గాంధీజీని రాజాజీ మొదటిసారి కలుసుకున్నారు. గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలు రాజాజీని అమితంగా ఆకర్షించాయి.
0: అప్పటి వరకు నెలకు 1000 రూపాయలు సంపాదిస్తూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న రాజాజీ, గాంధీజీ పిలుపు అందుకోగానే క్షణాల్లో తన న్యాయవాద వృత్తిని వదిలేశారు. విదేశీ దుస్తులను తగులబెట్టి చేతితో నేసిన ఖద్దరును ధరించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. జైలు జీవితం ఆయనకు ఒక తపోవనంగా మారింది. అక్కడ కూడా ఆయన పుస్తక పఠనం, రచనలు ఆపలేదు. గాంధీజీ ప్రారంభించిన యంగ్ ఇండియా పత్రికకు రాజాజీ కొంతకాలం ఎడిటర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2: Will you kindly now listen? I am talking to you from a great distance and my voice is slightly spoiled by the very good but not yet perfect instrument through which I am speaking. So you may not guess who I am unless I tell you. As the director has told you already, I am Rajagopal Achari and I am speaking from Madras, All India Radio Broadcasting Station. I have been given the honor of inaugurating this Hindustan Akashwani in Madras. When anyone speaks, the vibrations taking shape according to each articulated sound are transmitted across the air and touching the membrane in the ear set it in corresponding vibrations, which in turn produce changes in the brain that give us a perception of what our friend is saying. A very complicated and mysterious process, but it is so quick and we are so used to it that we call it by the simple phrase of hearing and do not value it very much until by some misfortune we become deaf. The air vibrations can reach only a limited distance after all, which varies according to the strength of the speaker and the ear sensitiveness of the listener.
1: 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గుజరాత్ లో ప్రసిద్ధ దండియాత్ర చేపట్టి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. మరి దక్షిణ భారతంలో ఆ ఉద్యమాన్ని నడిపించేదెవరు? ఆ బాధ్యతను రాజాజీ తన భుజాలపై వేసుకున్నారు. తిరుచిరాపల్లి నుండి తంజావూరు జిల్లాలోని వేదారణ్యం సముద్ర తీరం వరకు దాదాపు 150 మైళ్ల దూరం రాజాజీ నేతృత్వంలో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహం సాగింది. బ్రిటిష్ ప్రభుత్వం సత్యాగ్రహులకు ఎవ్వరూ అన్నం పెట్టకూడదని, ఆశ్రయం ఇవ్వకూడదని ఆంక్షలు విధించింది. కానీ రాజాజీ వ్యూహ చతురత ముందు ఆ ఆంక్షలు నిలబడలేదు. ప్రజలు అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా దేశభక్తులకు భోజనాలు అందించారు. వేదారణ్యం తీరంలో ఉప్పును చేతిలో తీసుకుని బ్రిటిష్ చట్టాన్ని సవాలు చేసినందుకు రాజాజీని అరెస్ట్ చేసి కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ యాత్ర రాజాజీని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరిగా నిలిపింది.
0: 1937 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. రాజాజీ ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యారు. 2 సంవత్సరాల ఆయన పరిపాలన భారతదేశ చరిత్రలోనే ఆదర్శ పరిపాలనకు ఒక కేస్ స్టడీగా నిలిచింది. ముఖ్యమంత్రి కాగానే ఆయన చేసిన మొదటి చారిత్రాత్మక చట్టం మద్యపాన నిషేధం. తన సొంత జిల్లా అయిన సేలంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. మద్యం వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో చూసిన రాజాజీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టి మరీ మద్యపానాన్ని నిషేధించారు. మరి ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే ఎలా? దానికోసం ఆయన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సేల్స్ ట్యాక్స్, అమ్మకపు పన్నును ప్రవేశపెట్టారు. నేడు మనం చూస్తున్న జీఎస్టీకి, పన్నుల వ్యవస్థకు ఆ రోజే రాజాజీ పునాది వేశారు. అలాగే

0: హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్ తెచ్చారు. మదురై మీనాక్షి ఆలయంలోకి దళితులను స్వయంగా తీసుకెళ్లి చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.
1: రాజాజీ కేవలం అందరిలా అవును అనే నాయకుడు కాదు. దేశ ప్రయోజనాల కోసం, తను నమ్మిన సత్యం కోసం సొంత పార్టీని, చివరికి గాంధీజీని కూడా ఎదిరించే ధైర్యం ఆయనకుంది. 1942 కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. అదే సమయంలో ముస్లిం లీగ్ దేశ విభజన డిమాండును తీవ్రం చేసింది. రాజాజీ దీన్ని ముందే ఊహించారు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లే ముందు హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదరకపోతే దేశం రక్తసిక్తమవుతుందని ఆయన భావించారు. అందుకే ఆయన కాంగ్రెస్ తీర్మానానికి భిన్నంగా ముస్లిం లీగ్తో చర్చలు జరపాలని, అవసరమైతే కొన్ని షరతులతో కూడిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనినే చరిత్రలో సిఆర్ ఫార్ములా అంటారు.
0: ఈ ప్రతిపాదన వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాజాజీ దేశ విభజనకు మద్దతిస్తున్నారని సొంత పార్టీ వారే ఆయనపై మండిపడ్డారు. కానీ రాజాజీ తన పదవులకు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఒంటరిగా నిలబడ్డారు తప్ప తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ తర్వాత 1947 దేశం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో విభజనకు గురైందో మనం చూశాం. రాజాజీ ముందే ఊహించిన ముప్పు అదే. ఆయన రాజకీయ భవిష్యత్తు కంటే దేశ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
1: 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్బ్యాటన్ స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్గా కొనసాగారు. అయితే 1948 మౌంట్బ్యాటన్ తిరిగి లండన్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ అత్యున్నత పీఠాన్ని అధిరోహించగల సమర్థుడు భారతదేశంలో ఎవరున్నారు అన్న ప్రశ్న అందరికీ ఎదురైంది. చివరకు అందరి చూపు ఒక్కరి మీదే నిలిచింది. ఆయనే రాజాజీ. జూన్ 21 చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటిష్ రాజులు, వైస్రాయ్లు ఏ వైభవంతో అయితే ఆ వైస్రాయ్ హౌజ్ ప్రస్తుత రాష్ట్రపతి భవనంలో బతికారో అదే భవనంలోకి రాజాజీ అడుగుపెట్టారు. కానీ ఆయన అక్కడ కూడా ఒక ఋషిలానే జీవించారు.
0: రాష్ట్రపతి భవనంలోని లగ్జరీలను ఆయన తగ్గించేశారు. తన బట్టలను తనే ఉతుక్కునేవారు. ఉదయాన్నే లేచి రాట్నం వడుకుతూ ఖద్దరు నూలు తయారు చేసేవారు. విదేశీ ప్రతినిధులకిచ్చే విందుల్లో రాజాజీ వైన్కు బదులుగా మన దేశపు సాంప్రదాయక మజ్జిగను సర్వ్ చేయించేవారు. బ్రిటిష్ వైభవాన్ని భారతీయ నిరాడంబరతతో భర్తీ చేసిన ఘనత రాజాజీది.
2: శ్రీ రాజగోపాలాచారిజీ స్వతంత్ర భారత్ కే పెహలే భారతీయ గవర్నర్ జనరల్ థే. వే ఉన్ లోగో మే థే జినోనే सत्ता को पद की तरह नहीं, सेवा की तरह देखा. सार्वजनिक जीवन में उनका आचरण, आत्मसंयम और स्वतंत्र चिंतन आज भी हमें प्रेरित करता है.
1: రాజాజీ కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కాలేదు. ఆయన ఒక అద్భుతమైన రచయిత, సాహితీవేత్త. తమిళం, ఇంగ్లీష్ భాషలపై ఆయనకున్న పట్టు అసాధారణం. ఆధునిక యువతకు మన పురాణాల్లోని విలువలను అందించాలని ఆయన తపించేవారు. ఆయన రాసిన మహాభారతం వ్యాసర్విరుందు, రామాయణ కథ, చక్రవర్తి తిరుమగన్ పుస్తకాలు భారతీయ సాహిత్య చరిత్రలో మైలురాళ్లు. ఇంగ్లీష్లో ఆయన అనువదించిన రామాయణ మహాభారత గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రతులు అమ్ముడుపోయాయి. ఆ పుస్తకాల ద్వారా వచ్చే రాయల్టీ డబ్బును కూడా ఆయన సమాజ సేవకే ఉపయోగించారు. 1958 ఆయన రాసిన రామాయణ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. భగవద్గీత, ఉపనిషత్తులు, భజగోవిందం స్తోత్రాలకు ఆయన రాసిన వ్యాఖ్యానాలు నేటికి ఎందరికో మార్గదర్శకాలు.
3: బ్రాడ్కాస్టింగ్ ఇస్ దేర్ ఫార్ వాల్యుబుల్ ఓన్లీ ఇఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ గుడ్ అండ్ యూస్ఫుల్ అండ్ యాడ్ టు ది పీపుల్స్ విజ్డమ్ ఆర్ జాయ్ అండ్ దేర్ బై సర్వ్ టు మేక్ దెమ్ బెటర్ అండ్ హ్యాపీయర్. In every new venture, there are many difficulties in the beginning which can be overcome only with patience and endeavor. What may appear in the beginning futile can later on develop into a very potent and good instrument.
0: Swatantram vachina tarvata, Nehru gari netrutvamloni కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషలిజం, లైసెన్స్ రాజ్

0: విధానాలను రాజాజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వమే అన్ని పరిశ్రమలను నియంత్రిస్తే అవినీతి పెరుగుతుందని, సామాన్య పౌరుడి స్వేచ్ఛ హరించుకుపోతుందని ఆయన హెచ్చరించారు. సరిగ్గా 80 ఏళ్ల వయసులో, చాలామంది విశ్రాంతి తీసుకునే వయసులో, రాజాజీ 1959 సంవత్సరంలో స్వతంత్ర పార్టీని స్థాపించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోతే పాలకులు సర్వాధికారులుగా మారుతారని ఆయన నమ్మారు. లైసెన్స్ పర్మిట్ కోటారాజును వ్యతిరేకిస్తూ ఉచిత వాణిజ్యానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆయన అండగా నిలిచారు. వృద్ధాప్యంలో కూడా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి పోరాడారు.
1: రాజాజీ జీవితం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏ పదవిలో ఉన్నా నిష్కలంకంగా ఉండటం. ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు, మద్రాస్ ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్ జనరల్గా చేశారు. కానీ ఆయన 1972 డిసెంబర్ 25 కన్నుమూసినప్పుడు ఆయన బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వలు కూడా లేవు. ఆయన వదిలి వెళ్లిన ఆస్తి కేవలం కొన్ని ఖద్దరు బట్టలు, ఆయన రాసిన అమూల్యమైన పుస్తకాలు మాత్రమే. అందుకే 1954 దేశం ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసి తనను తాను గౌరవించుకుంది. రాజాజీ ఒక వ్యక్తి కాదు, ఆయన రాజకీయాల్లో నైతికతకు ఒక నిలువెత్తు సంతకం.
0: రాజాజీ జీవితం మనకు అందించిన సందేశం ఒక్కటే, అధికారం అనేది అనుభవించడానికి కాదు, సమాజానికి సేవ చేయడానికి లభించిన ఒక బాధ్యత. 10 మంది విమర్శించినా సరే నమ్మిన సత్యం వైపు ఒంటరిగానైనా నిలబడాలనే నైతిక స్థైర్యమే నిజమైన దేశభక్తి. ఆ విలువే భారతదేశాన్ని ఇప్పటికీ నడిపిస్తుంది. ఈ ధారావాహికలో వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథలో మనం రాజకీయ నైతికత నుండి శాస్త్రీయ జిజ్ఞాస వైపు అడుగులు వేయబోతున్నాం.
1: వచ్చేవారం ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు బ్రిటిష్ పాలనలో ఎలాంటి అత్యాధునిక ల్యాబులు, వసతులు లేకపోయినా కేవలం ఒక చిన్న లండన్ ప్రయాణంలో సముద్రపు నీలిరంగును చూసి, ఆలోచించి కాంతి ప్రసరణపై ప్రపంచాన్ని కదిలించే పరిశోధన చేసిన అసాధారణ శాస్త్రవేత్త. ఆసియా ఖండంలోనే సైన్స్ రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని సాధించి 1954 నాటి తొలి భారతరత్న త్రిమూర్తులలో ఒకరిగా నిలిచిన ధృవతార సర్ సివి రామన్. రామన్ గారు దేశానికి అందించిన శాస్త్రీయ ఆలోచన విధానం గురించి, ఆయన అన్వేషణలతో కూడిన జీవిత విశేషాలను విపులంగా తెలుసుకుందాం.

0: ఇంతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక రెండో భాగం శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీతలు కార్యవర్తి గోపిశెట్టి, కె సందీప్ గార్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:21 దాటి 30 సెకండ్లైంది. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2020 వరకు విడుదలైన సినిమాలోని పాటలు విందాం.

బెంగళూరు రాజాజీ నగర్ నుండి యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ పేరు బాగుందండి. ఇంకా మాకోసం కొంచెం

వినిపించండి అంటూ శంకర్, చిన్మయి, హరీష్ ఇంకా ఆడెపు శంకర్ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాట వచ్చేస్తుంది. అలాగే కొత్తపేట అల్కాపూర్ నుంచి ఎలగందుల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్న అందరి కోసం వచ్చేస్తుంది. మిరపకాయ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట, చంద్రబోస్ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఇంకా అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీద్ మసీన్బాయ్, మతీన్బాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబేన్ భాయ్, షేక్ చాంద్, మోసా కరీం, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం. అలాగే నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి, వినోద్, సిహెచ్ విజయకుమార్ చందన్నగర్ నుండి, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు గారి కోసం తప్పకుండా మంచి పాట వినిపించేస్తానండి మీ అందరి కోసం. ఆర్మూర్ చేరేత కాలనీ నుండి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుచేద, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్సి, హన్మిత్ అందరి కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కాంపోజిషన్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి

10:35 దాటి 26 సెకండ్లైంది వీబీ క్లాక్ లో. సికింద్రాబాద్ పార్సేగుట్ట నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్దన్, అశోక్ సమత, వైష్ణవి, సాయి చరణ్, ఇంకా నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి నుండి అరుణ, రాజేందర్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ఓ మంచి పాట. అలాగే నిజామాబాద్ జిల్లా శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, ఇంకా స్నేహ బృందం కోసం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి విజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, నాగటి పాండు, అశోక్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, ఇంకా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం. ఇంకా భూదాన్ పోచంపల్లి, ఎలగందల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, వీళ్ళందరి కోసం ఒక పాట వచ్చేస్తుంది. తీన్ మార్చిత్రం కోసం హేమచంద్ర, శ్రావణ భార్గవి ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం. మా శ్రోతలకు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి మీ పేరు చదివేశాక అదే ప్రోగ్రాంలో మళ్ళీ మళ్ళీ పేర్లు చదవడం సబం కాదు కదా. ఒకసారి మెసేజ్ పంపించారు, మీ పేరు చదివాను, పాటను వినిపిస్తున్నాను, ఇంకేం కావాలి, ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి పాటను వినాలి. అవునా, వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం కూడా ఒక పాట వినిపించండి అంటూ మహబూబ్ నగర్ నుంచి విద్వాన్ విహాన్ష్ కృష్ణ, రవళి, లక్ష్మీకాంత్, సత్యవతి, వెంకటేష్, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ్, ఇంకా జానకంపేట నుండి జగన్మోహన్, రాజేష్, అలాగే

మీ పేరు మిస్ చేస్తున్నారండి, జస్ట్ పాట అడుగుతున్నారు, మీ పేర్లు లేవు ఇక్కడ. ఎలాగైతే నేను మీ మెసేజ్లు అయితే చూస్తున్నాను, మీ పేరు ప్రవీణ్ అని. అలాగే మాకోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు దామోదర్ యాదగిరి అందరి కోసం వచ్చేస్తుంది ఢమరుకం చిత్రం కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట, భాస్కర్ భట్ల రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: నందిపేట్ నుంచి ఎం వెంకటేష్, అలాగే షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్, ఆటానగర్ నిజామాబాద్ శ్రోతలు, ఇంకా ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమ్మాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్ ముఖ్రామ్, నోమాన్ ఫరూక్, సకీర్ ఫజిల్, ఇంకా నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి ఉమా, రాజు, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం. హరిహరన్ చిత్ర పాడిన పాట రామజోగశాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో.

30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

స్టూడియో క్లాక్లో 11 గంటలు కావస్తుంది కాబట్టి మరో 2 నిమిషాలు మాత్రమే ఉంది. మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది రంగరంగ వైభవంగా సినిమా నుంచి ఈ టైటిల్ సాంగ్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని అన్నారు. జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ సదస్సులో మాట్లాడుతూ విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకి ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంధు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి పుల్లెలకు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటింపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమట్ట వర్సును నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈరోజు 8 ఆగస్టు. మామూలుగా అయితే ఇదొక రొటీన్ డేట్. మరి ఈ రొటీన్ డేట్ ని స్పెషల్ గా మార్చిపోతున్నాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. 2 రోజుల నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నాం కదా. ఎస్, అవును. ఇప్పుడు మనం వినబోతున్నాం ప్రేమదేశం చిత్ర విశేషాలు ఆర్జే అనుపమాతో.
4: గుర్తుకొస్తున్నాయి అంటూ వచ్చేసింది మీ రేడియో సఖి అనుపమ. ఏంటి ఈరోజు ఆదివారం కదా, ఏంటి ఈ ప్రత్యేకత? అవును, సండే స్పెషల్ గా మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని. ఇంతకీ ఏంటది? చెప్పేనా? చెప్పేస్తాను. కెఫేలో కాఫీ తాగుతున్న కుర్రాడికి హీరో ఆఫర్. నేటి ప్రముఖ కథానాయకుడే హీరోకి డబ్బింగ్ చెప్పిన చిత్రం. థియేటర్స్ అన్నీ హోరెత్తిపోయిన సంగీతం. కట్ చేస్తే ఇదొక ట్రెండ్ సెట్టర్గా మారి నేటికి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ హిట్. ఎస్, ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. కాదు, వెళ్దాం ప్రేమదేశానికి. ముందైతే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన జెంటిల్మెన్ సినిమాలోని ఈ పాట వినేద్దాం.

ఆగస్ట్ 23, 1996 విడుదలైన ప్రేమదేశం చిత్ర విశేషాలు ఈరోజు మీకోసం. అదేంటి ఇది, తమిళ్ నుంచి డబ్ అయిన సినిమా కదా అని అంటారా? అవును, కాదల్ దేశంగా తమిళ్లో విడుదలై ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలుగులో కూడా అంతే హిట్ అయింది. నిజం చెప్పాలంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కానీ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం కాలేజ్ బ్యాక్డ్రాప్. అప్పుడే కౌమార దశ దాటిన యువతి యువకుల నాడిని చక్కగా పట్టుకుని తీసిన ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. తమిళం నుంచి డబ్బైనా కూడా విశేష ప్రజాదరణతో పాటు 3 దశాబ్దాలైన ఇంకా వినోదాన్ని తన పాటలతో అందిస్తూనే ఉంది ప్రేమదేశం సినిమా. అందుకే ఈ సినిమా విశేషాలు ఈరోజు మీ అందరి కోసం.

సినిమా కొన్ని కోట్లతో అంటే అప్పట్లో చాలా భారీగానే తీశారు. దర్శకుడు కథీర్ ఈ కథ తీద్దామని నటీనటుల కోసం ఆలోచిస్తుంటే అదే సమయంలో ముంబై నుంచి సెలవులకని బెంగళూరుకి వచ్చాడు అబ్బాస్. అక్కడ అబ్బాస్ ఒక కెఫేలో కాఫీ తాగుతున్నాడట. ఇతనే నా హీరో అని అనుకున్నారు కథీర్. వెంటనే లేచి వెళ్లి అబ్బాస్ కి సినిమా ఆఫర్ ఇచ్చేశారు. మీకేమైనా పిచ్చా అని అడిగారట అబ్బాస్. అదేంటి, ఎవరైనా సినిమా ఆఫర్ చేస్తే ఎగిరి గంతేస్తారు కదా, మరి అబ్బాస్ ఎందుకు అలా అన్నాడు? ఆలోచిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమ దేశం చిత్ర విశేషాలు. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, పైగా నాకు తమిళం రాదు. ఏ ధైర్యంతో మీ సినిమా ఒప్పుకోవాలి? భాషే రానప్పుడు ఇక ముందుకెళ్లడం ఎందుకు అని అబ్బాస్ వాదించి బాంబేకి వెళ్ళిపోయట. ఇదేంటి, ఆదిలోనే హంసపాదని కదిర్ చాలా బాధపడ్డారు. పర్వాలేదు, నేను పాజిటివ్గా ఉంటాను, చూద్దాం అని చెప్పి నిర్మాత కేటి కుంజుమోన్ గారికి కథ వినిపించారు. ఆయనకి కథ తెగ నచ్చేసింది. ఇదేం కథ, ఇది తీశామంటే విజృంభించేస్తుంది, పిల్లలందరికీ నచ్చేస్తుంది అని చెప్పి తబ్బిబ్బైపోయారట. మరి నటీనటులు సిద్ధమే కదా అని వెంటనే అడిగారు. అప్పుడు కదిర్ అబ్బాస్తో జరిగిన సంఘటన వివరించారు. ఇలా నేను కెఫేలో అబ్బాయికి సినిమా ఆఫర్ ఇస్తే మీకేమైనా పిచ్చా, నాకు భాష రాదు, నేను అసలు నటించను అని చెప్పి బాంబేకి తిరిగి వెళ్లిపోయారని, నేను చూసుకుంటాను నీకెందుకు అని చెప్పి స్వయంగా కేటి కుంజుమోన్ గారు ఫోన్ చేసి అబ్బాస్ను ఒప్పించారు. సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ ఏంటి చెప్తాను.

మనం మాట్లాడుకుంటున్నాం ప్రేమదేశం చిత్ర విశేషాలు సండే స్పెషల్ గా. ఏంటో తెలుసా, ఇందాకే చెప్పాను కదా, ఈ రోజు అంటే ఆగస్ట్ 23 తారీఖు 1996 విడుదలైంది, అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రేమ యాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి జెంటిల్మ్యాన్ లో పనిచేసిన వినీత్ ను మరొక హీరోగా తీసుకున్నారు అబ్బాస్ తో పాటు. దేవయాని ప్రేమ

రేఖల హీరోయిన్ గుర్తుందా? తొలిగా లీడ్ పాత్రకు ఆమెనే అడిగారట, కానీ డేట్స్ కుదరలేదు. అప్పుడప్పుడే బాలీవుడ్ లో పేరు వినిపిస్తున్న టబ్బుని తీసుకున్నారు. నిజానికి టబ్బుకి తమిళ్లో తాకుడా రాదు, కానీ కథ బాగుంది అని చెప్పి ఒప్పుకున్నారట. నిర్మాత కుంజుమోన్ కదిర్కి ఒక షరతు పెట్టారు. అదేంటి, నిర్మాత కన్ని నచ్చేశాయి, కథ బాగుంది అని చెప్పి హీరో అబ్బాస్ ని కూడా ఒప్పించాక మళ్లీ ఈ షరతు ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ షరతు. చిత్రానికి కథిర్ ఏం పేరు పెట్టారో తెలుసా? కల్లూరి సాలై, అంటే కాలేజ్ రోడ్ అని. ఇది మారిస్తే ఇక చిత్రానికి ఎదురు లేదు అన్నది నిర్మాత కుంజుమోన్ వాదన. అలా తమిళంలో కాదల్ దేశంగా, తెలుగులో ప్రేమ దేశంగా మన ముందుకొచ్చి సందడి చేసింది ఈ యువ ప్రేమ కథ.

అపరిచితుడు ఫేమ్ విక్రమ్ గారు గుర్తున్నారు కదా, ఇప్పుడంటే ఆయన ఒక పెద్ద హీరో. కానీ అప్పట్లో అవకాశాలు లేక హీరో అబ్బాస్ కి డబ్బింగ్ చెప్పారు, వినీత్ కి శేఖర్, టబ్బుకి సరిత గారు డబ్బింగ్ చెప్పారు. ఇక అబ్బాస్ హెయిర్ స్టైల్ ఎంతగా ట్రెండ్ సృష్టించిందంటే, అబ్బాస్ కట్ కావాలి అని కుర్రకారంతా సెలూన్ల ముందర క్యూ కట్టి నిల్చునేవారట. ఇప్పటికీ కూడా చాలా సెలూన్స్ లో మనకి అబ్బాస్ ఫోటో కనిపిస్తూనే ఉంటుంది కదా.

సండే స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమ దేశం చిత్ర విశేషాలు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సినిమా కథ విషయానికొస్తే మనందరి యూత్ డేస్ లాంటిదే. అందుకేనేమో అందరూ కనెక్ట్ అయి సినిమాని సూపర్ హిట్ చేసేశారు. 2 కాలేజ్ల మధ్య ఉండే పోటీ. ఒక కాలేజ్ కుర్రాడు కార్తిక్, చాలా సామాన్యమైన నేపథ్యం, ఒక జత మంచి షూస్ కూడా కొనుక్కోలేనంత బీదరికం. కాని కాలేజ్ ఫుట్బాల్ టీం కెప్టెన్, ఒక మంచి కవి కూడా. ఊహాలోకాల్లో ఒక అందమైన అమ్మాయి గురించిన ఆలోచనలు. టీనేజ్లో ఇవన్నీ సామాన్యమే అంటారా? అవును, అదే తెరపై చాలా అద్భుతంగా చూపించారు కథిర్. కార్తీక్ పాత్రను వినీత్ పోషించారు.

మరి ప్రేమదేశం సినిమాలో ఒక పాత్ర వినీత్ పోషిస్తే మరోవైపు అబ్బాస్, అరుణ్ గా తెరపై కనిపిస్తారు. బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అరుణ్ స్వాగ్ గా స్టైలిష్ గా ఉంటాడు. ఒకసారి కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్ లో కార్తిక్ ఓడిపోయి అరుణ్ టీమ్ ని గెలిపిస్తాడు. ఎందుకిలా చేశావని చెప్పి అరుణ్ వచ్చి కార్తిక్ ని అడుగుతాడు. నువ్వు ఓటమిని తీసుకోలేవని స్నేహపూర్వకంగా చెప్పడంతో అరుణ్ కి కార్తిక్ చాలా నచ్చుతాడు. అలా ఇద్దర్లో స్నేహం చిగురించి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంత మంచి ఫ్రెండ్స్ లో ఒక గొడవ. అదేంటి, మనకి తెలిసింది ఫ్రెండ్షిప్ లో నో సారీ నో థ్యాంక్ యూలే ఇలాంటివి అనుకోవడం తెలుసు, కానీ మరి ఫ్రెండ్స్ మధ్య గొడవలొస్తే ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు విందాం హ్యాపీ డేస్ చిత్రంలోని ఈ పాట.

ఇంతకీ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ వచ్చిందని ఇందాక చెప్పాను కదా దివ్య, అదే అండి టబ్బు కోసమే ఈ గొడవ. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు దివ్యనే ప్రేమిస్తారు. భారతీయ సినిమాలో త్రికోణపు ప్రేమ కథల్లో ఒకరు త్యాగం చేస్తారు లేదా చచ్చిపోతారు, ఇది కామన్. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్ని సినిమాలలో ఇలాగే చూపిస్తూ ఉంటారు దాదాపుగా. కానీ దర్శకుడు కథీర్ మాత్రం ఈ చిత్రానికి సరికొత్త ఎండింగ్ ఇచ్చారు. ఏంటో తెలుసా, ఇద్దరు స్నేహితులు తననే ప్రేమిస్తున్నారనుకున్న నిజం తెలుసుకున్న దివ్య ఒకరిని పెళ్లాడి ఇంకొకరిని నొప్పించడం నాకు ఇష్టం లేదు, మనం ముగ్గురం ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉండిపోదాం అనడం ఒక సర్ప్రైజ్ క్లైమాక్స్. నిజంగా ఆలోచించండి, ప్రేమదేశం సినిమా అనగానే మనందరం ఏమనుకుంటాం ముందుగా లవ్ స్టోరీ అని. కానీ ఆ లవ్ స్టోరీలో ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ కి వాళ్ళు ముగ్గురు ఇచ్చిన విలువ, అందుకేనేమో ఈ సినిమా యూత్ఫుల్ లవ్ స్టోరీ అనే బదులు యూత్ఫుల్ ఫ్రెండ్లీ షో అని కూడా అనొచ్చేమో. ఏమంటారు, సినిమాను సక్సెస్ చేసింది కాలేజ్ స్టూడెంట్సే అన్నది మాత్రం 100% నిజం. 100% ట్రూత్ అంటే ఇదే. థియేటర్స్ లో టికెట్స్ తో పాటు కొవ్వొత్తులు కూడా పంచారు. ముస్తఫా పాట అప్పుడు కొవ్వొత్తులు వెలిగించి పాడుతూ కనిపించారు కుర్రకారంతా. పెద్దవారంతా తమ కాలేజ్ జీవితంలోని మధురిమల్ని ఈ సినిమాతో మళ్లీ గుర్తు చేసుకున్నామని అన్నారు.

ఇక వెన్నెల పాట గుర్తుందా? ఓ వెన్నెల అంటూ ఇద్దరు హీరోలు తబ్బుని నిద్రపుచ్చుతూ పాడే పాట. ఈ పాట 10 రోజుల షూటింగ్. బీచ్ ఒడ్డున రోజు తెల్లవారి 4 గంటల నుంచి 6 గంటల వరకు. దర్శకుడు ఏ కరుణాకరన్ తొలి ప్రేమ తీశారు, ఆయన కూడా గుర్తుండే ఉంటారు కదా. ఆయన ఈ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఎక్కడి క్లాప్ అసిస్టెంట్, ఎక్కడ డైరెక్టర్ గా మారారు, వారివ్వా అనిపించట్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవిద్య, వడివేలు తదితరులు సహాయ నటులుగా పనిచేశారు. మరి ఈ సినిమా గురించి మరొక విశేషం ఉంది, చెప్పేనా? తమిళంలో పాటలు వాలి రాస్తే తెలుగులో భువనచంద్ర గారు ఎంతో అర్థవంతంగా రాశారు. ఇక్కడున్న విశేషం ఏంటంటే, తొలిగా కాలేజీ స్టైల్ పాటని రికార్డ్ చేశారు. ఇదొక ఫాస్ట్ బీట్ పాట కదా, మనందరికి తెలుసు, మనందరికి ఇష్టమైన పాట కూడా. కానీ కతీర్కి ఈ పాట మొదట్లో అంటే స్టార్టింగ్ లో మెలడీ కావాలి అని అనిపించిందట. అలా తమిళంలో వాలితో, తెలుగులో భువనచంద్ర గారితోటి రాయించుకున్నారు. వాలిగారేం చేశారు, ఈ మెలడీకి తగ్గట్టు కొన్ని వాక్యాలు జోడిస్తే భువనచంద్ర గారు కలతానే అలరించేది మగువాతో పాటను మొదలుపెట్టేశారు.

ప్రేమదేశం సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారడానికి అందులోన హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్, యువత, పాటలు ఇవి మాత్రమే కాదు, ప్రేమ కంటే స్నేహానికిచ్చిన విలువ, ఆ గొప్పదనాన్ని ఎంత బాగా సరికొత్తగా మనందరికీ తెరపై చూపించారో, మనందరం ఎంతగా మెచ్చామో మనకు తెలుసు కదా. ఈరోజు ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ప్రేమదేశం చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీతో పంచుకున్నాము. నిజానికి 3 దశాబ్దాలంటే ఇదొక మైలురాయే కదా. ఈ చిత్ర విశేషాలు మీకందించింది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది

నో ఎదురు చూస్తున్న చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. స్కూల్కి వెళ్లే వయసు ఎంత అని ఎవరైనా అడిగితే వెంటనే వచ్చే సమాధానం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. కానీ 60 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్ళొచ్చా? 70లో?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో మనం యోగేందర్ స్థాపించిన ఆజీ బైంజీ స్కూల్ గురించి తెలుసుకుంటున్నాం. ఆజీ బైంజీ స్కూల్లో చదువుతో ఆగిపోలేదు అమ్మమ్మల ప్రయాణం. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలాడుతున్నారు, చిత్రాలు వేస్తున్నారు, రంగోలీ వేస్తున్నారు, హస్తకళలు చేస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే ఇది కేవలం ఒక పాఠశాల కాదు, ఇది ఒకప్పుడు ఆగిపోయిన కళలకు మళ్లీ ప్రాణం పోసిన ప్రదేశం. మనం తరచూ అంటుంటాం, ఇంకా ఈ వయసులో ఏం నేర్చుకుంటాంలే అని. కానీ ఫాంకణే గ్రామంలోని ఈ అమ్మమ్మలు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే, నేర్చుకోవడానికి వయసు ఉండదు, మనసు ఉంటే చాలు అని. భారతదేశంలో తొలి అమ్మమ్మల పాఠశాలగా ఇది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహ్లే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్

జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్,

0: ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:40. నేను మీ రోజీ. వర్షాకాలంలో, చలికాలంలో దెబ్బలు లేదా గాయాలైతే అంత తొందరగా తగ్గవు అంటారు. తగ్గాలి అంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్ సి లభించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఏ ఆహారంలో లభిస్తుంది, దాని ఉపయోగాలేంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయ శ్రీపద పుణ్య సెల్వ పాడిన పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి, సంతోష్ నారాయణన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విటమిన్ సి యూజెస్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇది రోగనిరోధక శక్తిని సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది అన్నమాట. అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొలాజిన్ తయారీలో కూడా ఇది సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. మొక్కల నుంచి వచ్చే ఐరన్ శరీరంలో శోషించుకోవడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగకరం. ఇది ఒక యాంటాక్సిడెంట్, శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షించడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: గారు. చిత్ర నుంచి బీమ్స్ సిసిరిలియో మధుప్రియ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి బీమ్స్ సిసిరిలియో సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:50. విటమిన్ సి గురించి తెలుసుకుంటాం కదా. విటమిన్ సి అసలు ఏ ఆహారంలో లభిస్తుంది, అంటే ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందో ఒకసారి చూద్దాం. పళ్ళల్లో అయితే ఆమ్ల, నారింజ, బత్తాయి, నిమ్మకాయ, జాంపండు, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి. అదే కూరగాయల విషయానికి వస్తే క్యాప్సికం, టమాటో, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పండితుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
1: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
0: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
1: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
0: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా? మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్లీ మధు తాగడానికి వెళ్తున్నాడు.

0: అంటున్నాడు.
1: ఇంతకు ఏం కోరావు?
0: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు, ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయా. మగవాడి బ్రతుకే ఒక మాయా, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్రలే.
1: ఎంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు, ఏమిటా శుభవార్త?
0: అమిత్తునితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడు వచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మసక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.

0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను. మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం

0: ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కెవిఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: యే హై వివిధ భారతి. ఉజాలే ఉన్కి యాదోం కి. ఉజాలే ఉన్కి యాదోం కి.

0: ఆకాశవాణి వివిధ భారతి
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో ఉదిత్ నారాయణ బృందం పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం యవన్ శంకర్ రాజా.

0: సిరివెన్నెల గీతం, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.
1: We will live for the glory of love forever.

కార్యక్రమంలో తర్వాత ఆర్య చిత్రంలో టిప్పు పాడిన సురేందర్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అబ్బాయి గారు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన బోనచంద్ర గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అభినందన చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత ఆయనకిద్దరు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శ్రీలేఖ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బద్రీ చిత్రంలో రమణ గోగుల సునీత పాడిన వేటూరి గీతం, సంగీతం రమణ గోగుల.

కార్యక్రమంలో తర్వాత బద్రీనాథ్ చిత్రంలో శంకర్ మహాదేవన్ ఎంఎం కీరవాణి పాడిన వేటూరి గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో చివరిగా బాహుబలి చిత్రంలో మోహన భోగరాజు రేవంత్ పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం MM కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పొలాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులది ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పలు ఆలయాలను దర్శించుకున్నారు. బన్సీలాల్పేటలోని నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలోని పోచమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రావిదాస్ మహాజరాజ్ 650వ జయంతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశా నిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి సంతు గురు రవిదాస్ వారు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం పూర్తిగా భజనల ద్వారానే చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
0: అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆసిఫ్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోనూ, చింతల్ బస్తీలో పోచ

హిమాలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో వారణాసికి చెందిన శ్రీ శ్రీ శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామివారి పవిత్ర సన్నిధిలో హిందూ సువాసిని మహిళా భక్తుల చేత నిర్వహించిన శ్రీ విద్యా సప్తకోటి మహాకుంకుమార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులను పూర్తి చేసి శ్రీశైలం నుంచి నేరుగా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో 2000 కోట్లున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్ల రూపాయలకు పెరిగిందని, అయినప్పటికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజు నరసింహ అన్నారు. నారాయణఖేడ్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కనిపిస్తోందన్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనే 90% వైద్య చికిత్సలు అందించేలాగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్ బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను పునరుద్ధరించాలని మారయ్య డిమాండ్ చేశారు. రేపు హైదరాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో నిరసన చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందిచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలకు చేరాయని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, అధ్యాపకులకు జీతాలు అందడం లేదని అన్నారు. దీనికి నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 తేదీ నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె పల్లెకు పొన్నవన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీస్ వ్యవస్థకు ప్రజలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, మహిళల భద్రత కోసం షీ షటిల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని డీజీపీ తెలియజేశారు. దేశంలో సాంకేతికతను, పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు విద్యార్థి దశ నుంచే సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో పలువురు విద్యార్థులు

0: రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాజగోపాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: సైన్స్ పరంగా ప్రతి విద్యా సంవత్సరం ఇన్స్పైర్ లో రాష్ట్రంలోనే మొదటి లేదా రెండో స్థానంలో అనేక ఆవిష్కరణలను సబ్మిట్ చేస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ పర్యటన కూడా సైన్స్ లో విద్యార్థులు వెళ్లడం జరిగింది. నిత్యం అన్ని పాఠశాలల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి సైన్స్ మేళా, సైన్స్ సెమినార్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ మొదలైన కార్యక్రమాలని చాలా చేపట్టడం జరుగుతుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిరువేరి మారుతిని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో ఫార్మసీ కౌన్సిల్లో నామినేటెడ్ కోటాలో సిరిసిల్లకు చెందిన చిరువేరి మారుతిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరం భీమాసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోపు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయించామని చెప్పారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ రోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 111 దరఖాస్తులు రాగా 95 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోనాల స్పెషల్ వెల్ఫేర్ గురుకులంలో ఈ నెల 25వ తేదీన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారిని జేజే థెరసా ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. వైవిధ్యమైన పంటలతో లాభదాయక వ్యవసాయం చేయవచ్చునని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉద్యానం సాగుతో వ్యవసాయానికి కొత్త దిశ, శాస్త్రీయ సాగుతో పత్తిలో మెరుగైన దిగుబడులు, కంది సాగుతో తక్కువ పెట్టుబడిలో అదనపు ఆదాయం మొదలైన వాటికి రైతుకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగుస్తుందని పరీక్ష నియంత్రణాధికారి ప్రొఫెసర్ జి దయాకర్ చెప్పారు. విశేషాలు మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లో పలు ఆలయాలు సందర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో శారీరక, మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు ఈ అంశంపై పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం ప్రసారమవుతుంది. ఇంకా చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:40 చిత్రసీమ, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:00

15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థ నాడు నేడు శ్రీ పింగళి శ్రీనివాస్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 3 గంటలకు వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే, 5:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 6:20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు ప్రసారమవుతాయి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:40 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
0: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి. 9182986142.

0: యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు ఈ అంశం గురించి పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం కొన్ని చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను

0: భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు ఈ అంశం గురించి పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు.

0: మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ, సత్శీలత, సాంప్రదాయాలను నేర్పుతుంది. అలవాటు
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేదు.

మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ, సత్శీలత సాంప్రదాయాలను నేర్పుతుంది. అలవాట్లు ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అలవర్తాయి. ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునే క్రమంలో మనం అడిగే ప్రశ్న, వాట్ ఆర్ యువర్ హాబీస్? అది ఏదైనా ఇంటర్వ్యూ అయినా కావచ్చు, సీనియర్ జూనియర్ మధ్య ర్యాప్అవుట్ సెషనే కావచ్చు, లేకపోతే ఒక సైకాలజిస్ట్ పేషెంట్ మధ్య మాటలు కావచ్చు, లేదా కాలేజీలో అబ్బాయి అమ్మాయి మధ్య మాటలు కావచ్చు, లేదా పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి మధ్య కావచ్చు. ఎందుకంటే కొన్ని అలవాట్లు ఎదుటివారి వ్యక్తిత్వానికి మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉండి ఆ అలవాటుతో ప్రతిరోజు కొంత సమయాన్ని గడిపేవారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, పాటలు పాడటం, పాటలు వినడం, ఇష్టమైన ఆట ఆడడం, గార్డెనింగ్, సంగీతం నేర్చుకోవడం, సంగీత వాయిద్య పరికరాలు వాయించడం, వ్యాయామం చేయడం, కుట్లు అల్లికలు, సృజనాత్మకతతో కూడిన అంశాలను ప్రదర్శించడం, విహారయాత్రకు సాహస యాత్రలకు వెళ్లడం, పెంపుడు జంతువులను ఆదరించడం, ఇష్టమైన వంటకాలను తయారు చేయడం, డ్రైవింగ్ చేయడం, క్యాలిగ్రఫీ, సమాజ సేవ, ఫోటోగ్రఫీ, డాన్స్, ఇలా ఎన్నో రకాల అలవాట్లు ఉండేవి. కానీ నేడు ఇవన్నీ మన చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్లోనే లభిస్తున్నాయి. మరికొన్నింటి అలవాట్లను మాత్రం ఏ టెక్నాలజీ కూడా దగ్గరికి చేయలేకపోయాయి. ఉదాహరణకు పుస్తక పఠనం, పాటలు వినడం, టీవీ చూడడం, సినిమాలు చూడడం, సంగీతం నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ, ఇలాంటివి కేవలం ఒక సెల్ ఫోన్ సహాయంతో చేసేస్తున్నారు నేటి ఆధునిక యుగంలో. గార్డెనింగ్, కిచెన్లో ఇష్టమైన వంటకాలు చేయడం, కుట్లు అల్లికలు, డ్రైవింగ్, సాహస విహారయాత్రలు చేయడం, వ్యాయామం చేయడం, పెంపుడు జంతువులను పెంచడం, ఇవి మాత్రం స్వతహాగా ఒక వ్యక్తి మాత్రమే అనుభూతి చెంది నిర్వహించుకోవాల్సిన అలవాట్లు. ఇందులో కూడా గార్డెనింగ్, వ్యాయామం, డ్రైవింగ్, పెంపుడు జంతువులను పెంచడం, ఇలాంటి అలవాట్ల కోసం కూడా సెల్ ఫోన్లు యాప్స్ రావడం విడ్డూరమే మరి.

అలవాట్లు ఏదైనా ఆ అలవాటు అలసిన తనువుకు మనసుకు స్వాంతననిచ్చేదే. మనం రోజంతా పడిన శ్రమను మరచిపోవడం కోసం, మరుసటి రోజు మనల్ని మనం తయారుగా ఉంచుకోవడం కోసం మనసును తనువును సర్వసన్నద్ధం చేసి శారీరక మానసిక ఉల్లాసాలను అందించేవే మనకున్న అలవాట్లు. ప్రతి ఒక్కరికి అభిరుచులు అలవాట్లు ఉంటాయి.

మనసు బాగా లేకపోయినా ఖాళీ సమయం దొరికినా చేసేది మనకు నచ్చిన ఇష్టమైన పని. చాలా బిజీగా రాత్రింబవళ్ళు కష్టపడే వారికి కూడా అభిరుచులుంటాయి. అంతేకాదు, వారు ఎంత బిజీ అయినా కూడా వారి అలవాట్లను కొనసాగించేందుకు కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. ఉదాహరణకు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల లాంటి బిజీ జీవనాన్ని గడిపేవారు కూడా వాళ్ళ అభిరుచులకు అలవాట్లకు కొంత సమయం ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు సాక్షాత్తు మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఇలా వారి వృత్తిలో ఎంత బిజీ అయినా కూడా వారి మనసుకు స్వాంతననిచ్చే అలవాటుకు అభిరుచులను ఎన్నడూ విడిచిపెట్టరు. అయితే ప్రతి ఒక్కరికి తమ అభిమాన వ్యక్తుల అలవాట్లు, జీవన శైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో వాట్సాప్లో, ఫేస్బుక్లో విజేతలైన గొప్ప వ్యక్తులు వారి అలవాట్ల గురించి అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అన్ని వీడియోల్లోని సారాంశం ప్రకారం తేలిన విషయం ఏంటంటే, మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసాలను పెంపొందించే అలవాట్లు ఒక వ్యక్తి గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని తెలిసింది. అవి ఏంటో ఒక్కసారి నా మిత్రుడు ఎస్ కిషోర్ మాటల్లో విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. జీవితంలో ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాఆర్డినరీకి చేరుకోవడానికి చాలామంది వ్యక్తులు కొన్ని అభిరుచులను అలవాట్లను ఏర్పరచుకోవాలి. అది శారీరక అలవాట్లైనా మానసిక అలవాట్లు ఏదైనా కావచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఉదయాన్నే నిద్ర లేవడం ముఖ్యమైన మంచి అలవాటు. ఎందుకంటే ఉదయం మన మెదడు బాగా పనిచేస్తుంది అంటారు. దీని కారణం ఉదయం వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు అధికంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేసి మంచి ఆలోచనలు మనసులో మెదలడానికి ఈ ఆక్సిజన్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఉదయాన్నే లేవడం మంచి అలవాటు.

ఇక రెండవది వ్యాయామం. వ్యాయామం వల్ల మన శరీరంలోని అన్ని కణాలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందుతుంది. దీంతో ప్రతి కణం ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. అంతేగాక ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు వ్యాయామం అలవాటు చేసుకుంటే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఒంట్లో ఉత్పత్తి అయ్యి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి. అంతేగాక పనిలో ఒత్తిడి తీవ్రత ఎంత ఉన్నా దాని ప్రభావాన్ని పడనీయకుండా చేస్తాయి ఈ ఎండార్ఫిన్స్. సో వ్యాయామం మరొక మంచి అలవాటు, దాన్ని మనం అలవర్చుకోవాలి.

జరిగిన అన్ని అంశాలకు గుర్తుకు తెచ్చుకొని అందులో మన తప్పిదాలు కానీ మార్చుకోవాల్సిన అంశాలు కానీ లేదా ఎవరినైనా నొప్పించామా, అలా ఎందుకు జరిగింది, జరగకుండా

0: స్వయం పరిశీలనతో కేవలం మనమీదే గాక మన లక్ష్యాలు చేరుకోవడానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆరోగ్యపరంగా మరొక మంచి అలవాటు శ్వాస మీద ధ్యాస పెట్టడం, అదే ప్రాణాయామం. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది అని యోగ శాస్త్రం తెలుపుతుంది. మరొక మంచి అలవాటు పడుకునే ముందు నచ్చిన పుస్తకము, నచ్చిన రచయిత రచనలో చదవడం చేయాలి. లేకపోతే మ్యాగజైన్స్, ఆర్టికల్స్, ఏదో ఒక పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి శరీరం సహజంగా నిద్రకు ఉపక్రమించే విధంగా చేస్తుంది. లేకపోతే పడుకునే ముందు నచ్చిన సంగీతం వినడమో చేయాలి. సంగీతం వల్ల సృజనాత్మకత కారణమైన రైట్ బ్రెయిన్ తార్కిక జ్ఞానానికి కారణమైన లెఫ్ట్ బ్రెయిన్ రెండు బాగా పనిచేస్తాయి. అప్పుడు మనం మేధస్సు తార్కికంగా సృజనాత్మకంగా ఆలోచించగలవు. వ్యక్తి విజయానికి ఇది చాలా అవసరం.
1: అలవాట్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి మరో రెండు పదాలు, మంచి చెడు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. ఇంతకుముందు గొప్ప వ్యక్తులు, విజేతలైన వారు వారి దినచర్యల్లో తప్పక పాటించే మంచి అలవాట్ల గురించి తెలుసుకున్నాం కదా. మరి మనిషిని నిర్వీర్యం చేసే అనేక దురలవాట్లు కూడా ఉన్నాయి. అవి మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, జూదం, ఇలా ఎన్నో చెప్పలేనని దుర్వ్యసనాలున్నాయి. ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దిగజార్చుతాయి. అయితే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే మనల్ని అవస్థల పాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు మంచి ఆహారపు అలవాట్లు లేకపోతే అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మన అలవాట్లు ఎదుటివారికి హాని కలిగించేవిగా కూడా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో మన వ్యక్తిత్వం మంచిదే అయినా మన అలవాట్లు ఎదుటివారిలో మన వ్యక్తిత్వం పట్ల, మన పట్ల అసహ్య భావాన్ని కలిగించేలా చేస్తాయి.

ఉదాహరణకు మీ సహోద్యోగి అంటే మీకు చాలా ఇష్టం, అతనిపై మీకున్న అభిమానాన్ని చాటడం కోసం కేవలం ఒకే ఒక విష్ చాలు, కానీ నాకు విష్ చేయడం అలవాటు లేదు, వారిపై ఉన్న అభిమానం నా మనసులోనే ఉంటుంది అనే ఈ చిన్న అలవాటు, ఈ చిన్న అభిప్రాయం, ఈ చిన్న అభిరుచి ఎదుటి వారిలో మీ పట్ల మంచి భావాన్ని కలిగించదు. ఆఫీసులో ఎవరినైనా ఉదయాన్నే పలకరించడం అలవాటు చేసుకుంటే ఎదుటివారిలో మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

0: ఇంకొందరు తమ అలవాటును అభిరుచిని చివరికి వృత్తిగా కూడా మలుచుకుంటారు. చిన్నప్పుడు అభిరుచి కొద్దీ నేర్చుకున్న ఏదైనా ఒక కళనే కెరీర్గా ఎంచుకొని అందులో స్థిరపడిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. చివరికి మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా అందులో అడిగే ముఖ్యమైన ప్రశ్న నీ హాబీస్ ఏంటి అని. దీన్నే మనం మన బయోడాటాలో కూడా పొందుపరుస్తూ ఉంటాం. అది సాంకేతికంగా ఆ ఇంటర్వ్యూకు అప్రస్తుత ప్రశ్నే అయినప్పటికీ అలవాట్లు అభిరుచులు మన వ్యక్తిత్వాన్ని కొంతవరకు బహిర్గతం చేస్తుంది అంటున్నారు అరుణ్.
1: హాయ్, నా పేరు అరుణ్. నేను బీటెక్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి పొద్దున్నే జాగింగ్కి వెళ్ళడం, న్యూస్ పేపర్ చదవడం, ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా బుక్స్ చదవడం, ఇవి నా అలవాట్లు. మనసులో ఏదైనా అలచడి బాధ ఏర్పడినప్పుడు, మన ఆత్మీయులు ఆ సమయంలో దగ్గర లేనప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. అప్పుడు మన బాధను మర్చిపోవడానికి మనకు ఇష్టమైన అలవాటు ఎంతో దోహదపడుతుంది. కేవలం బాధను మర్చిపోవడానికే కాదు, మన ఖాళీ సమయాల్లో తీరికగా ఉన్నప్పుడు మన అలవాటుపై సరైన దృష్టి పెడితే ఆ సమయంలో కూడా మనం మన మనసు మంచి దిశలో మంచి ఆలోచనలతో నింపుకోవచ్చు. మనకున్న అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని కొంచెం బయట పెడతాయి. అందుకే ఇంటర్వ్యూలో మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు నీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. అందుకే మన రెజ్యూమేలో హాబీస్ కాలంలో సాధ్యమైనంత వరకు నిజాయితీగా వ్యవహరించాలి. మనవి కాని అలవాట్లను మన రెజ్యూములో పొందుపరచడం

వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఉన్న అలవాట్లనే రెజ్యూమేలో పొందపరచాలి. ఫైనల్లీ ఐ వాంట్ టు సే ఈజ్ గుడ్ హాబీస్ లీడ్స్ టు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.

అలవాట్లు అభిరుచులు మానసిక వ్యాకులతను దూరం చేసేవి. అందుకే చక్కని అభిరుచులు అలవాట్లు వ్యక్తి వికాసంలో వ్యక్తి విజయంలో దోహదపడతాయి. అలాగని అలవాట్లు కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నట్టు సామాజిక ఆర్థిక కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రావాలి తప్ప ఏదైనా ఒక అలవాటును కృత్రిమంగా అలవర్చుకోలేం. దాన్ని అలవాటు అని కూడా అనము. అలవాటు అంటే మనకి ఇష్టమైన పనిని మనసు బాగోలేని సమయంలో ఖాళీ సమయాల్లో ప్రదర్శించి చేసి మానసికంగా ఉల్లాసం పొందడానికి, ఆ బాధ నుండి బయటపడడానికి చేసే పని. అంతేగాని అలవాటు అనేది కృత్రిమంగా ఎన్నుకునేది కాదు. ముఖ్యంగా నేటి యువత అనేక దుర్వ్యసనాలకు బానిసలయ్యి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. అలా కాకుండా మంచి అలవాట్లు అభిరుచులు అలవర్చుకుంటే అవే మనల్ని విజయపథంలోకి తీసుకెళ్తాయి.

0: మీరింతవరకు శారీరక మానసిక ఉల్లాసానికి చక్కని అలవాట్లు పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు. యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రలేఖ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

కార్యక్రమంలో తర్వాత చాటింగ్ చిత్రంలో జయంత్ గీతామాధురి పాడిన పాట, గీత రచన శ్రీకుమార్, సంగీతం జయంత్.

0: యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణలో పోలీస్ ఫైర్ జైళ్ల శాఖల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 7112 పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయం నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా టీఎస్ఎల్ పిఆర్బి అధికారిక వెబ్సైట్లో మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అనంతరం పోస్టులను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించి పార్ట్ 1 దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫోటో సంతకాన్ని కలిపి జేపీజీ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రేడ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 414, గ్రేడ్ ఏ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ 9, డిప్లొమా ఇంజనీర్ 50, ఈ విధంగా మొత్తం 470 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ, మార్కెటింగ్, లా విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా పీజీ లేదా డిప్లొమా లేదా ఎల్ఎల్బి లేదా పీజీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 26 నుండి

0: 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ iocl.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 3 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 80 ఖాళీలను, తెలంగాణ రాష్ట్రానికి 50 ఖాళీలను కేటాయించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన విభాగంలో 3 ఏళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 128 ఇంజనీర్, 19 ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో విద్యార్హతతో పాటు 1 నుండి 3 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: సినీ గీతం విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 రన్లు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారత్ స్టార్టప్ కో ఖోజతి హోగి భై కౌన్ హై ఇస్మే తో యే జబ్ బ్రేక్ త్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై హిందుస్తాన్ జాఓ భారత్ కీ కోయి స్టార్టప్ సే జుడ్ జాఓ భారత్ కీ కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కీ తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 ఆగస్టు దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

0: యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన వివరించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగంలో జీఆర్ఎస్ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫెసిలిటీస్, భారీ తోపో, నేవల్ వేపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే, స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ

0: నిబంధనలు ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వది చివరి టెస్టు మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేసులో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవలసిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానములో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు, ఆ వివరాలను తెలుసుకుందాం.

0: నమస్కారం అండి అర్చన గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియజేయండి.
1: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధనా విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాల్లో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో గాని మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి మనులు 3 నుంచి 4 గాని, 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ, ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియజేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా మనం నత్రజని వాడకని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు గాని, పశువుల పేడ గాని, కోళ్ల ఎరువు గాని, గొర్రెల ఎరువు గాని ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26-30% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజుల్లా గానీ, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా గానీ, ఇంకా మనకి రైజోబియం

0: అని ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
1: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది. పేపర్లో రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో వీరిస్తారు? ఆ వివరాలు ఒకసారి.
0: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం తినడానికి కానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కు కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మకరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకుని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 PPM 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు గానీ, శనగ పచ్చ పురుగు గానీ వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు గాని లేకపోతే ఆమ్దం మొక్కలు గాని వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్. ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమే ఆ బుట్టలో పడతాయి. సో దానివల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర్ర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2-3 కిలోలు 100-150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు గాని, ఎండుకుళ్ళు తెగుళ్ళు గాని, వైరస్లు గాని, సూక్ష్మజీవులు గాని ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడటంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారీ చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు.

0: అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
1: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గానీ వరి గానీ మొక్కజొన్న గానీ కందులు గానీ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్ టెక్స్ట్ మెసేజ్ లో గానీ వాయిస్ మెసేజెస్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్ లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్, మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
0: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయమైనటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ ద్వారా రైతు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
1: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గానీ, ఏఈఓస్ గానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ గానీ, బుల్లెటిన్స్ గానీ, పాంప్లెట్స్ గానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్ లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4-5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల యొక్క లార్వాలను గానీ ప్యూపాలను గానీ ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పేడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గానీ, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1-2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
0: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
1: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాం జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గాని, లేకపోతే మనకి నూనె గింజలు గాని, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గాని, ఏవైనా ఒక 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలన్నింటినీ ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నట్లయితే అది మనకి బాగా కుళ్ళి
0: సారవంతం
1: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
0: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కొయ్యడం లేదు. ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామం

0: లో ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు రైతులు, ముగ్గురు నలుగురు రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారి అంటే మనం స్ప్రేయర్స్ ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా? ఈ పిచికారి చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకసారి వివరించండి.
0: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారి పవర్ స్ప్రేయర్స్ కానీ నాప్సాక్ స్ప్రేయర్స్ కానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారి చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారి చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ పిచికారి చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు నీళ్లు గాని, ఆహారం గాని, సిగరెట్ గాని, ఏదైనా మందు గాని, పానీయాలు గాని తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
1: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాము.
0: డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గానీ ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్ నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సోనా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638 కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 180 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా, గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు.

0: ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తారా మల్లయ్య.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అన్నదమ్ముల సవాల్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

కార్యక్రమంలో తర్వాత అంతులేని కథ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

పావులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

కార్యక్రమంలో తర్వాత అన్వేషణ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రంలో నాగూర్బాబు చిత్ర పాడిన సిరివేనెల గీతం, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ స్వీయ స్వరకల్పనలో పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత బొబ్బిలి రాజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సూత్రధారులు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల

0: కార్యక్రమంలో తర్వాత తారకరాముడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కోటి.
1: చెప్పండి అమ్మాయి గారు.

0: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
0: అంటే
1: ఆ ఏదో నా తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
0: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
0: రాదులే.
1: అంటే?
0: అంటే
1: నేనంటే
0: నువ్వంటే
1: మీకెంతో
0: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విశాల్ డాడ్లాని హరిప్రియ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత వాల్తేర్ వీరయ్య చిత్రంలో నాకాష్ అజీజ్ దేవశ్రీ ప్రసాద్ హరిప్రియ పాడిన పాట, గీతరచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇచ్చే వీరయ్యా.
1: అదిరిపోనాది పార్టీ పార్టీ.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో నాకాష్ అజీజ్, దీపక్ బ్లూ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
3: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప.

0: అస్సలు తగ్గేదిలే.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పెద్ది చిత్రంలో ఏఆర్ రెహమాన్ పాడిన పాట, గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత ఓజీ చిత్రంలో తమన్ టి సిలంబర్సన్ పాడిన పాట, గీత రచన విశ్వాస, సంగీతం తమన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డెకాయిడ్ చిత్రంలో రామ్ మిరియాల హరిప్రియ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్ సిసి సిరోలియో.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?

0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 642.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం చురలే.
3: Good evening. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the news at 9. The headlines. Prime Minister Narendra Modi urges private space sector to build global aura of innovation as India celebrates National Space Day. Defence Minister Rajnath Singh stresses self-reliance in shipbuilding and maritime sectors. ICMR clarifies no new strain of swine flu identified in the country, assures current vaccines remain effective. BRICS Sports Ministers meeting concludes in Visakhapatnam with adoption of joint declaration to strengthen cooperation, inclusiveness and mutual respect in sports. In football, East Bengal lift Durand Cup for the record 17th time, defeating arch rivals Mohun Bagan in Kolkata. And in the FIH Hockey World Cup, India to face Australia in Netherlands tonight in a must-win Pool E fixture for a semi-final berth. Prime Minister Narendra Modi has urged private sector and space research to build a global aura of innovation so that people worldwide feel that if they want to make a career, they should go to India. Mr. Modi stated this during interaction with CEOs and founders of 20 space startups recently. According to the transcript of the interaction, which was released on the National Space Day today, Prime Minister Modi also highlighted India's cost competitiveness in launching space ventures.
4: बहुत लोगों को हमें जोड़ना है. हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को एक जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है. कॉस्ट में हम बहुत कॉम्पिटिटिव है, टैलेंट में तो कोई प्रश्न ही नहीं उठता है और रिस्क टेकिंग कैपेसिटी हमारे देश के लोगों की वैसे भी ज्यादा होती है और उसके कारण हम बहुत तेजी से अपनी जगह बना सकते हैं.
3: During the interaction, Mr. Modi urged the space sector startups to remain consistent in their efforts and build a robust space sector ecosystem capable of attracting talent from across the world.
4: आपने नए क्षेत्र में साहस दिखाया है. सबसे बड़ी बात है कि आपने सरकार की बात पे भरोसा किया. मेरा एक मत रहा कि जो भी हम निर्णय करें हम उसमें कंसिस्टेंट रहे, हम बार बार उसमें बदलाव न करें. दुनिया भारत के स्टार्टअप को खोजती होगी भाई कौन है इसमें, क्योंकि एक जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है.
3: During the interaction, Chief Executive Officer of India's first space tech unicorn, Skyroot Aerospace, Pavan Kumar Chandana, thanked Mr. Modi for opening up the space sector. He said on the 18th of last month, they successfully launched India's first privately developed rocket. Meanwhile, the National Space Day has been observed today. The country celebrates the day on 23rd of August every year to mark historic soft landing of Chandrayaan 3 near the moon's south pole, making India the first nation to reach the lunar south polar region. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi extended their greetings on the occasion. In a social media post, Mr. Radhakrishnan said, India's remarkable achievement

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో బోంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వినండి బొంబాయి ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం.

0: జీవితం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అంగడి బొమ్మ చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం సత్యం.

కార్యక్రమంలో తర్వాత అండమాన్ అమ్మాయి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత అందమే ఆనందం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

కార్యక్రమంలో తర్వాత యుగంధర్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రేమనగర్ చిత్రంలో ఘంటసాల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.
1: మర్చిపోగలను తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను మరువనివ్వదు.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమసాగరం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం టి రాజేందర్.

కార్యక్రమంలో తర్వాత ప్రేమాభిషేకం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత పండంటి కాపురం చిత్రంలో ఘంటసాల పాడిన పాట, గీతరచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో తర్వాత పవిత్ర బంధం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాజమ్మకుటం చిత్రంలో పి లీలా పాడిన కృష్ణశాస్త్ర గీతం, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాత రక్త సంబంధం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన అనిశెట్టి గీతం సంగీతం ఘంటసాల.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గుండమ్మ కథ చిత్రంలో ఘంటసాల పీలీలా పాడిన పాట, గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల.